ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం.

2వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. మన త్యాగధనుల అమర స్మృతులను నెమరు వేసుకుంటూ భరతమాత రుణం తీర్చుకునే దిశగా అడుగులు వేసేందుకు మనలో నవ చైతన్యాన్ని నింపే దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఎదుగా నమా ప్రభు బ్రతుకు పొడవున

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శివనామావళి అష్టకం శివతాండవ స్తోత్రం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమస్యల సుడిగుండాల నుంచి గట్టెక్కించే జ్ఞాన కిరణాలై మన అంతరంగాన్ని ప్రకాశింపజేసే దివ్య ఆలోచనల ప్రతిరూపమైన సూక్తి రత్నావళి ఇప్పుడు విందాం.
1: భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో భగవానుడు తపస్సు గురించి తెలుపుతూ, తపస్సుతో సాధింపరానిది లేదు, సర్వమేతత్ తపోమూలం, ఈ సమస్తానికి తపస్సే మూలమని మహాభారతంలో శాంతిపర్వం చెప్పింది. తపస్వికి పాపాలంటవు, తపసా కిల్బిషంహంతి, బ్రహ్మదేవుడంతటివాడు కూడా తపస్సు చేసిన తరువాతనే సృష్టి చేయగలిగినాడు. తప అనే 2 అక్షరాలను తిప్పి చదివితే పత అని అవుతుంది. తపస్సు లేని వారికి పతనమే గతి, తపించడమే తపస్సు. శరీరాన్ని మనస్సును బుద్ధిని ధ్యేయవస్తువుయందు లగ్నం చేయడమే తపస్సు. ఈ తపస్సు శారీరక వాచిక మానసికమని 3 రకాలు. తిరిగి సాత్విక రాజస తామస భేదాలతో ఒక్కొక్కటి 3 విధాలుగా ఉంది. దీని గురించి దేవ ద్విజు గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తపవుచ్యతే. దేవతలను ద్విజులను గురువులను ప్రాజ్ఞులను పూజించడము, శుచిత్వము ఆర్జవము బ్రహ్మచర్యము అహింసను కలిగి ఉండడము, వీటిని శారీరక తపస్సు అంటారు. తపస్సు అంటే శరీరము మనస్సును ఆధ్యాత్మీకరణం చేసేటువంటి ప్రక్రియ. ప్రపంచంలో పనిచేస్తూనే బయట లోపల క్షీణించిన శక్తిని పూరించుకునే ప్రక్రియ ఇది. ఇందులో మొదటిది దేవద్విజ గురువులను జ్ఞానులను పూజించడం. మానవునిలో ఏ మంచి పని చేసినా నేను చేసినాననే అహంకారం పుటమరిస్తూ ఉంటుంది. దానం చేస్తే పెద్ద దాత అనే అహంకారం, పూజ చేస్తే పూజ చేసినాననే అహంకారం, చివరికి నేను నిరహంకారిణి అనే అహంకారము ఆవేశించి మంచిని కూడా చెడ్డగా పరిణమింపజేస్తూ ఉంటుంది. నేను నిమిత్తమాత్రుణ్ణి, భగవంతుడు దయతో నాతో ఈ పనులను చేయిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని అహంకారంతో మరిచిపోతూ ఉన్నాడు. ఈ అహంకారం అణిగే కోసరంగా, సద్భావన కలిగే కోసరంగా దేవపూజ దైవ ప్రార్థనలు చేయాలి. ఉపనిషత్ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మాండంలో ఉండే దేవతలు పిండాండంలో కూడా ఉన్నారు. బ్రహ్మాండంలో ఉండే దేవతలను పూజిస్తే పిండాండంలోని దేవతలకు పుష్టి కలుగుతుంది. మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదం చెప్పింది. తల్లిదండ్రులను పూజించడం కూడా దేవపూజే. దేవపూజ శారీరక తపస్సులలో ఒక ప్రధానాంగం. ఇక 2వది ద్విజపూజ. ద్విజుడు అనగా 2వ జన్మను పొందినవాడు. మాతృగర్భంలోని అంధకారాన్ని భేదించుకుని పుట్టింది 1వ జన్మ అయితే, అజ్ఞానాంధకారాన్ని పొగట్టుకునేది 2వ జన్మ. లోక సామాన్యంగా బ్రాహ్మణులకు ద్విజులని పేరు. కాని బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడే బ్రాహ్మణుడు. వీరి ద్వారా మానవాళికి శాంతి లభిస్తుంది. అట్టి మహాత్ములను ప్రతివారూ గౌరవించాలి.

0: ఇక మూడవది గురు పూజ. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన సద్గురువును సర్వేశ్వర దృష్టితో పూజించడమే గురు పూజ. గురుసాక్షాత్ పరంబ్రహ్మ, అజ్ఞానమనే నిద్రలో పడి ఉండే జీవుని మేల్కొలిపేవాడే గురువు. సద్గురువును పూజించి మానవుడు సర్వబంధములను తొలగించుకుని స్వతంత్రుడవుతాడు. పూర్వము నుంచి గురువుగారికి సంబంధించిన అన్ని అవసరాలను శిష్యులే చూచుకునేవారు. గురుపూజ శారీరక తపస్సులో ఒకటి. ఇక నాలుగవది ప్రాజ్ఞ పూజ. ప్రాజ్ఞులు అంటే అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాళ్లు. విదురుడు ధర్మవ్యాధుల వలె దూరదృష్టి జ్ఞానము కలిగిన వాళ్లు వీళ్లు. భారతీయ సంస్కృతిలో జిజ్ఞాసులను జ్ఞానులను పూజించడం ప్రధానమైంది. ఇక శౌచం, ఇది కూడా శారీరక తపస్సే. శౌచమంటే శుచిత్వం, పవిత్రత. విష్ణు సహస్రనామ స్తోత్రంలో భగవానుని శుచి అని రెండు చోట్ల చెప్పబడింది. ఉపేంద్రో వామనఃప్రాంశు రమోఘ శుచిరూర్జితః అని, మరొక చోట అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృత్ శుచిః అని సాక్షాత్తు శుచిని భగవంతుని నామంగా చెప్పబడి ఉంది. శరీరం నీళ్లతో శుద్ధిని పొందుతుంది, సత్యంతో మనస్సుకు శుద్ధి, విద్యా తపస్సులతో జీవునికి శుద్ధి, జ్ఞానంతో బుద్ధికి శుద్ధి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు ప్రథమంలోనే మనం చెప్పుకునే శ్లోకం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. భగవత్స్మరణకు మించిన శుచి సాధనం మరొక్కటి లేదు. ఆధ్యాత్మ మార్గంలో బాహ్యశుచితో పాటు అంతఃశుచి చాలా ముఖ్యం. ఇక ఆర్జవమంటే సరళత్వము, నిజాయితీ, త్రికరణ శుద్ధి. బ్రహ్మచర్యం, ఇది కూడా తపస్సు యొక్క లక్షణమే. బ్రహ్మచర్యం ద్వారా శరీరంలోని శక్తి వృద్ధి పొందుతుంది. శారీరక బ్రహ్మచర్యాన్ని సాధించేందుకు మానసిక వికారాలను జయించాల్సుంటుంది. అహింస, ఇది కూడా శారీరక తపస్సుగా చెప్పబడింది. ఎవరిని హింస చేయకుండడం, కామక్రోధాల వేగాన్ని బయట శరీరంపైన పొడగట్టకుండా చూచుకోవడానికి బ్రహ్మచర్యాన్ని, అహింసలను శారీరక తపస్సుగా చెప్పబడుతూ ఉన్నది. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించడం ద్వారా శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస వీటిని ప్రయత్నపూర్వకంగా అభ్యసించడం ద్వారా శరీర సంబంధముకు దోషాలను తొలగించుకుని సాధకుడు చిత్తశుద్ధిని పొంది తద్వారా జ్ఞానాన్ని పొంది చివరికి మోక్షాన్ని పొందగలుగుతాడు. కావున మనందరం ఇప్పటిదాకా చెప్పినటువంటి దివ్యమైన ఈ లక్షణాలను తపస్సు ద్వారా సాధించే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సతు.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఆలూరు రామమోహన శర్మ. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: వర్మీ కంపోస్ట్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవేంటంటే, నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయటం సులభం, ఖర్చు తక్కువే. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం కూడా తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు తయారై మొక్కలు చురుకుగా పెరగటానికి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవటం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి లాభం కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు

రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రియ వ్యర్థాలను, పంట అవశేషాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించటం వల్ల మంచి ఎరువు మనకు లభిస్తుంది. పరిసరాల కాలుష్య నివారణకు ఇది తోడ్పడుతుంది. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలు ఉండవచ్చు. నత్రజని 1.5% నుండి 2% వరకు, భాస్వరం 0.5% నుండి 1.5% వరకు, పొటాషియం 0.5% నుండి 1% వరకు. ఇవే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మాంగనీస్, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నిటికీ ఎకరానికి 1 నుండి 1.5 టన్నుల చొప్పున వర్మీ కంపోస్ట్ మనం వేయవచ్చు. కుండీలలోని మొక్కలకు 200 గ్రాముల చొప్పున వేయవచ్చు. వర్మీ కంపోస్టు పోషకాలతో పాటు నేలకి సేంద్రియ పదార్థం అందించటం జరుగుతుంది. దీనివల్ల నేలలో నీరు నిలుపుకునే శక్తి, అలాగే మురుగు వ్యవస్థ కూడా కొంతవరకు మెరుగుపడుతుంది. ఈ వర్మీ కంపోస్టు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, వానపాములను సూర్యరశ్మి నుండి, వర్షం నుండి రక్షణ కల్పించాలి. వర్మీ కంపోస్టు బెడ్లో 40 నుండి 50% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. పాక్షికంగా కుళ్లిన వ్యర్థ పదార్థాల మిశ్రమాన్ని వాడుకోవాలి. ఎలుకలు, చీమలు, కోళ్లు మొదలైన శత్రువుల బారి నుండి రక్షణ కల్పించాలి. వ్యర్థ పదార్థాలను వేయటం, వర్మీ ఎరువులను సేకరించటం సకాలంలో చేయాలి. వ్యర్థ పదార్థాలలో ప్లాస్టిక్, గాజు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. వర్మీ వాష్, వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మీ క్యాస్టింగ్ నుండి తయారయ్యే ద్రవాన్ని వర్మీ వాష్ అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఎలా తయారు చేయాలంటే, వానపాములు ఉండటానికి అనువుగా బెడ్ను ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్మును ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసి దానిని దూది సహాయంతో మూసేయాలి. ఆ పాత్ర అడుగు భాగాన్ని మొదటి 4 అంగుళాలు ఇసుకతో, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతో నింపాలి. దీనిమీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 4 గంటల 3 వంతుల వరకు నింపాలి. ఇందులో వీలైనన్ని ఎక్కువ, అంటే 150 నుండి 200 వరకు వానపాములను వదలాలి. పాత్రలో ఎల్లప్పుడూ 50-60% తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలో రంధ్రం నుండి టీ డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించటం మొదలవుతుంది. దీనినే మనం సేకరించాలి. ఇలాగే మరో 2 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీనినే వర్మీ వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్థమంతా వర్మీ క్యాస్టింగ్ గా మారిపోయినప్పుడు దానిని తీసేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మళ్లీ క్యాస్టింగ్ తయారవటం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతిని చాలాసార్లు చేయటం వల్ల అవసరమైనంత వర్మీ వాష్ మనకు లభిస్తుంది. ఇందులో నత్రజని 500 ppm, భాస్వరం 390 ppm, పొటాషియం 460 ppm, కాల్షియం 540 ppm, మెగ్నీషియం 110 ppm, ఇనుము 273 ppm, మాంగనీసు 180 ppm, జింక్ 180 ppm, రాగి 21 ppm ఉంటాయి. వానపాముల సంతతిని వృద్ధి చేయటాన్ని వర్మీ కల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయటానికి 1:1 నిష్పత్తిలో పేడ, ఎండిన ఆకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రతి 10 కిలోల వ్యర్థ పదార్థాలకు 50 వానపాముల చొప్పున వదిలేసి నీడలో పెట్టుకుని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే, అంటే ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, అలాగే తేమ శాతం 70 నుండి 80% వరకు కల్పిస్తే 2 నెలల్లో వానపాముల సంఖ్య 100 రెట్లలో పెరుగుతుంది. సిమెంటు కుండీ నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు కుండీలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ కుండీ అడుగు భాగానికి చేరతాయి. కాబట్టి తయారైన కంపోస్టును పైనుండి తేలికగా మనం తీసుకోవచ్చు. కుండీలో నుండి కంపోస్టును బయటికి తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి

ముతక జల్లెడతో జల్లించి పంట పొలాలపై వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా ఒక కుండీ నుండి 4 సార్లు కంపోస్ట్ ఎరువును మనం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 3 టన్నుల కంపోస్ట్ మనకు లభిస్తుంది.

0: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్ కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి ఎప్పుడు ఏదైతే అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయకంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step and you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్

0: వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో, భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్తు రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు.

0: మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్. యేన నవోన్మేషస్య వైశ్విక వాతావరణస్య నిర్మాణం భవేత్. తథా చ విశ్వస్య సర్వే జనాః అనుభవేయుః యత్ యది తే అంతరిక్షక్షేత్రే స్వవృత్తిం నిర్మాతుం ఇచ్ఛంతి తర్హి భారతం ఆగంతవ్యం.
2: హమే ఐసా ఏక్ ఔర ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై. హిందుస్తాన్ జావ్, భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జావ్, భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావ్. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
1: శ్రీ మోదీ ఏతత్ అంతరిక్ష క్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారీ అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రియాంతరిక్ష దివసావసరే ह्यः ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రి అంతరిక్ష క్షేత్రే ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయ సంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్ష క్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారిక యాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. యాత్రావధౌ విదేశ మంత్రి వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగ చేత్యాదిషు విషయేషు భారత రూస్ అంతః ప్రశాసకీయ ఆయోగస్య 27వ అధివేశనస్య సహ అధ్యక్షతాం కరిష్యతి. అసౌ రూసస్య విదేశమంత్రిణా సర్గై లావ్రోవ్ ఇత్యనేన సహ అపి మేళనం కరిష్యతి. తథా క్షేత్రీయేషు వైశ్వికేషు విషయేషు విచారాణాం ఆదానం ప్రదానం కరిష్యతి. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్యారభ్య అస్య మాసస్య 27 దినాంక పర్యంతం జాపానస్య చతుర్దివసీయ యాత్రాయాం భవిష్యతి. అసౌ టోక్యో నాగోయా ఓసాకా చేత్యేతేషాం స్థలానాం యాత్రాం కరిష్యతి. అథ చ జాపానం ప్రతి భారతస్య అద్యావధి బృహత్తమస్య వ్యాపార ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. అస్మిన్ ప్రతినిధిమండలే 200+ వ్యాపార ప్రతినిధయః సమ్మిళితాః సంతి. వాణిజ్యోద్యోగ మంత్రాలయేన ఉక్తం యత్ ఏషా యాత్రా ఉభయోః దేశయోః విశేష రణనీతిక వైశ్విక సహమతిం ప్రతి విద్యమానం మహత్వాకాంక్షాయాః వ్యాపకతాం దర్శయతి. ఇయం యాత్రా తస్మిన్ సమయే భవతి యదా భారతం జాపానం చ వ్యాపార నివేశ సంబంధాన్ మహత్వపూర్ణతయా సుదృఢీకర్తుం ప్రయతమానౌ స్తః. బ్రిక్స్ క్రీడా మంత్రిణాం ఉపవేశనం హ్యః ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే క్రీడా సంబద్ధ సంయుక్త ఘోషణాపత్రం సర్వసమ్మత్యా స్వీకరణేన సంపన్నా. ఘోషణాపత్రే సదస్య దేశైః సంవాదేన పారస్పరిక సమ్మానేన అథ సర్వసమావేశభావేన క్రీడాక్షేత్రే సహయోగం సుదృఢం కర్తుం స్వప్రతిబద్ధత పునరుక్తా. ఏతత్ ఉపవేశనం అస్మిన్ వర్షే భారతస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజితం. उपराष्ट्रपति

ఆకాశవాణి కడప కేంద్రం. సమాచారాన్ని, విజ్ఞానాన్ని, మనసుకు హాయినిచ్చే వినోదాన్ని అందిస్తూ మనల్ని ముందుకు నడిపించే ఈనాటి ఆకాశవాణి కడప కేంద్రం ప్రసార విశేషాలు మీకోసం. ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారాలు ఈ అంశంపై స్త్రీవ్యాధి నిపుణురాలు ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయం వింటారు. రెండవ భాగం పరిచయకర్త శ్రీమతి ఉమామహేశ్వరి. అనంతరం న్యాయ సలహాలు ఈ శీర్షికన పోక్సో చట్టం గురించి న్యాయవాది టి రాజశేఖర్ యాదవ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రమంజరి. 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం. 10:00 మనోరంజని, వాట్సాప్ ద్వారా శ్రోతలు కొరిన చిత్రగీతాలు వింటారు. 11:00 చిత్రసీమ. 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సెమ్మన్గుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గానం వింటారు. 12:40 మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఈ 1:30 మహిళా స్రవంతి, మహిళా సాధికార వార్తలు, ఆ తర్వాత అందమే ఆనందం సౌందర్య చిట్కాలు వింటారు. 12:15 చిత్రసీమ. ఇక సాయంత్రం 5:00 చిత్రగీతాలతో రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:30 శ్రీ పి గంగయ్య బృందం ఆలపించిన చక్కభజన గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల. ఇందులో వ్యవసాయంలో డ్రోన్లు మరియు కృత్రిమ మేధ వినియోగంలో మెలకువలు ఈ అంశంపై గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ. రాత్రి 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారాలు స్త్రీవ్యాధి నిపుణురాలు ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయం రెండవ భాగం వింటారు పరిచయకర్త శ్రీమతి ఉమామహేశ్వరి. ఆ తర్వాత

న్యాయ సలహాలు శీర్షికన పోక్సో చట్టం గురించి న్యాయవాది టి రాజశేఖర్ యాదవ్ గారితో పరిచయం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే అగ్రనాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్ కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడన్ రన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్

0: సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో టీర్2 టీర్3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణ్యంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ నే భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయి హై కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కే వజహ సే ఆజ్ హమ్ 21వీ షాదీ మే దునియా మే అప్నా మర్యాదా పూర్వక్ పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయీ హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్ లో అజేయంగా నిలిచారు.

0: చారు దేవదత్ పడికల్ వరుసగా రెండో టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టెల్విన్ వేదిక జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ రెండో రౌండ్ చివరి మ్యాచ్ లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరి పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్ ను పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకమేది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో రెండో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఆశావాదంతో అడుగులు వేస్తూ విజయం వైపు పయనించేందుకు మన మనస్సులలో నూతన చైతన్యకాంతులను నింపే కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాలు ఈ అంశంపై స్త్రీవ్యాధి నిపుణురాలు ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయం రెండవ భాగం వింటారు పరిచయకర్త శ్రీమతి ఉమామహేశ్వరి. అనంతరం న్యాయ సలహాలు ఈ శీర్షికన పోక్సో చట్టం గురించి న్యాయవాది టి రాజశేఖర్ యాదవ్ గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న ముఖ్యమైన విశేషాలు. ఈ రోజున జన్మించిన కొందరు అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల గురించిన వివరాలు ముందుగా. శ్రీ నరసింహ చింతామణి కేల్కర్ 1872 సంవత్సరం ఆగస్టు 24న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అలాగే బాలగంగాధర తిలక్ గారికి నమ్మకమైన అనుచరుడు. కేసరి పత్రికకు సంపాదకుడిగా పనిచేస్తూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చారు. మరో స్వాతంత్ర కార్యకర్త శ్రీ శివరాం హరిరాజ్ గురు 1908 సంవత్సరం ఇదే రోజున బొంబాయిలో జన్మించారు. ఆయన విప్లవాత్మక దేశభక్తుడు, అలాగే హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్లో క్రియాశీలక సభ్యుడు. బ్రిటిష్ అధికారి జాన్ సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్లతో పాటు ఆయన 1931 మార్చి 23న ఉరి తీయబడ్డారు. ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త శ్రీ దాశరథి రంగాచార్య గారు 1928 ఇదే రోజున హైదరాబాద్లో జన్మించారు. ఆయన విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వారు రాసిన చిల్లర దేవుళ్ళు నవల సినిమాగా రావడంతో పాటు పలు భాషల్లోకి అనువాదమై రేడియో నాటకంగా ప్రసారమై బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీ దాశరథి రంగాచార్యులు గారు తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో జైలు పాలయ్యారు. నిజాం నిరుత్సాహపరిచిన తెలుగు కవిత్వ

అన్ని దేశభక్తి విప్లవ సాధనంగా ఉపయోగించారు. శ్రీమతి బీనా దాస్ గారు 1911 సంవత్సరం ఇదే రోజున పశ్చిమ బెంగాల్ ప్రాంతం

0: మరికొందరు ప్రముఖుల వివరాలు పరిశీలిద్దాం. ప్రసిద్ధ భారతీయ అణుశాస్త్రవేత్త మరియు రసాయన ఇంజనీర్ శ్రీ హోమీ సేత్నా 1923 ఆగస్టు 24 బొంబాయిలో జన్మించారు. మొట్టమొదటి శాంతియుత అణుపరీక్ష స్మైలింగ్ బుద్ధ సమయంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడంలో కృషి చేశారు. ఆయన దేశసేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. అలాగే అభినవ సీతగా పేరొందిన ప్రముఖ తెలుగు సినీ నటి, రంగస్థల నటి, నిర్మాత శ్రీమతి అంజలీదేవి గారు 1927 ఇదే రోజున పెద్దాపురంలో జన్మించారు. పలు పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో నటించి నట శిఖామణిగా గుర్తింపు పొందిన ఆమెకు రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. ఇవ్వండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు కిలో ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. టమోటాలు 16 రూపాయలు, పచ్చిమిరపకాయలు 40 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు నాటు రకం 40 రూపాయలు, హైబ్రిడ్ రకం 30 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 40 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు, ఉల్లిపాయలు 40 రూపాయలు, బంగాళాదుంపలు 40 రూపాయలు, క్యాబేజీ 40 రూపాయలు, క్యారెట్ 70 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 50 రూపాయలు, కీరకాయ 50 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయలు 45 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతది 200 రూపాయలు, కొత్తది 120 రూపాయలు, కాలీఫ్లవర్ 35 రూపాయలు, క్యాప్సికం 70 రూపాయలు. ఇవి కడప రైతు బజార్లోని కూరగాయల ధరలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతి రేఖలు కార్యక్రమంలో. ఇప్పుడు ఆరోగ్య సౌభాగ్యం, గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారాలు ఈ అంశంపై స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఉమామహేశ్వరి.
5: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గత వారం గర్భవతుల సమస్యల పరిష్కారాల గురించి డాక్టర్ ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను తెలుసుకున్నాం. మరి ఈరోజుటి కార్యక్రమంలో డాక్టర్ గారి దగ్గరికి ఎలాంటి రకాల సమస్యలతో పేషెంట్లు వస్తారో, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో, వారి విషయంలో డాక్టర్ గారి అనుభవాలేంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
6: నమస్కారం అండి.
5: ముందుగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు అంటే సాధారణ సమస్యలు ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తుంటారో మీ అనుభవాలు చెప్తారా?
6: ఓకే అండి. నా 10 ఏళ్ల పైన అనుభవంలో నేను చాలా విషయాలు, అంటే చాలా చిన్న చిన్న విషయాలు పేషెంట్ తరపున, పేషెంట్ బంధువుల తరపున అవగాహన లేక ఆ చిన్న తప్పుల వల్ల పెద్ద కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం

0: అనేది నేను చూసాను. వాటి గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. కనీసం మన ఈ ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది అయినా తెలుసుకొని వాళ్ళ లైఫ్స్ డేంజర్లో పోకుండా జాగ్రత్త పడతారనేది. ఫస్ట్ ఏమంటే అండి, గ్రామీణ ప్రజల్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్, గర్భవతి మా దగ్గరికి రాగానే ఎన్ని నెలలు అని అంటే, చాలా మంది, కనీసం 100కి ఒక 40% మంది మాకు తెలియదు మేడం, ఆ పండగకు వచ్చింది, ఈ పండగకు వచ్చింది, నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు ముందు డేట్లు కరెక్ట్గా రావు, నెల నెల కరెక్ట్గా రావు, నాకు పీసీఓడి ఉన్నింది, లేదా బిడ్డకి ముందు బిడ్డకు పాలు ఇస్తా ఉన్నాను, ఎప్పుడు నిలబడిందో నాకు తెలియదు, ఇలాంటి సమాధానాలు ఎక్కువ వస్తుంటాయి. సో మేము చెప్పేది ఏమి అంటే, మీకు ఫస్ట్ నిలబడంగానే ఫస్ట్ డేట్ అనేది నోట్ చేసుకోండి. మీరు లాస్ట్లో ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాతనో డేట్ ఎప్పుడు అనేది జ్ఞాపకం తెచ్చుకునే దానికంటే, నెల దాటిన 2 నెలలకో నెల లోపల అయితే మీరు తొందరగా దాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలరు. క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. అది చాలా మంది పల్లెలలో ఏం చెప్తారంటే అండి, ఆశా వర్కర్కి మేము చెప్పాము, ఆ మేడం ఏదో రాసింది, అప్పుడు ఏదో గుర్తుండింది, ఇప్పుడు గుర్తుకు లేదు అంటారు. ఇప్పుడు మన ప్రాణం అది, మన బిడ్డ, మనం కేర్ తీసుకోవాలి. ఆశా వర్కర్ మీద వేసేసేస్తే ఎలా? ఆవిడ ఏదో చదువుకున్నారు కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారం ఆవిడ రాస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఫస్ట్ తల్లిది. సో ఖచ్చితంగా నేను ప్రతి మహిళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నీకు నెల ముట్టు రాలేదు అంటే అది ప్రెగ్నెన్సీ కానివ్వండి కాకపోనివ్వండి, ఫస్ట్ అయితే డేట్ అయితే నోట్ చేసుకోండి. ప్రతి నెల మనకి ఎప్పుడు ముట్టొస్తుంది అనేది ప్రతి మహిళ అది నోట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మంత్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది ఒకటి అర్థమవుతుంది. లేదు ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రెగ్నెంట్ కాదంటే కూడా ప్యాటర్న్ ఎలా ఉంది, ఇది పీసీఓడి ప్యాటర్న్ ఉందా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని ట్రాక్ చేయాలి అంటే మనకు మెన్స్ట్రువల్ ట్రాకింగ్ అనేది ఇప్పుడైతే యాప్స్ వచ్చాయి. సిటీస్ లో అంతా అందరూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పోయే వాళ్ళు కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానివ్వండి, ఆ మెన్స్ట్రువల్ ట్రాకింగ్, ఓవులేషన్ ట్రాకింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాటిని ఫాలో అవుతున్నారు. మరి గ్రామీణ ప్రజలు ఏం చేయాలి? ప్రతి నెల క్యాలెండర్ లో అయితే మార్క్ చేసుకోవాలి. అది ప్రెగ్నెంట్ కే కాదు, ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తుంటారు కదా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్, అది కూడా కేసెస్ ఎక్కువైనాయి రూరల్ పాపులేషన్ లో. చాలా మంది రూరల్ పీపుల్ కూడా అండి, అంటే మనం తినే తిండి, పొల్యూషన్, ఈ చేంజెస్ వల్ల రూరల్ సైడ్ కూడా బాగా ఇన్ఫర్టిలిటీ ఉంది. ఏమంటే వాళ్ళు తెలియక కష్టపడుతున్నారు. సో ఫస్ట్ ఏంటంటే, ప్రతి ఆడామె ప్రతి నెల ఆమెకి ఎప్పుడు డేట్ అయింది అనేది మార్క్ చేసుకుంటూ ఉండాలి.
1: డాక్టర్ గారు, ఒకవేళ నిజంగానే వాళ్ళకు వాళ్ళ డేట్ మర్చిపోయి ఉంటే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరేమైనా సజెస్ట్ చేస్తారా?
0: వాళ్ళ డేట్ గానీ మర్చిపోయి ఉంటే అండి, నాకు డేట్ నిలబడింది, నేను ప్రెగ్నెంట్ అయ్యానేమో నాకు డౌట్ ఉంటే జస్ట్ ఒక 100 రూపీస్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది పాలు ఇస్తున్న తల్లి అయినా సరే, లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, 2-3 నెలల గ్యాప్ తర్వాత ప్రెగ్నెన్సీ అయినా, వెంటనే వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి స్కాన్ చేపించండి. మనకి ఎంత అర్లీగా స్కాన్ ఉంటే మనం బేబీ డేట్స్ ని అంత కొరిలేట్ చేసుకునే, ఫైనల్ గా మేము డెలివరీ డేట్ ఇవ్వాలి కదా, అది ఇవ్వాలి అని అంటే మాకు అర్లీ స్కాన్స్ ఉంటే మాకు ఈజీగా ఉంటుంది. లేదంటే ఇంకా మనం బిడ్డ బరువు మీద దాని మీద అందాజుగా చెప్పాల్సి వస్తుంది తప్పించి, కరెక్ట్ గా కావాలి అంటే అర్లీ స్కాన్స్ ఉండాలి.
1: అప్పుడు పరిస్థితి ఏమైతుందంటే ఎప్పుడైతుందో తెలియదు, ఏ టైంలో జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది.
0: అదే డేట్ తెలిస్తే మనం ప్రిపేర్డ్ గా ఉంటాం ఆ డేట్ కి, ఆ చుట్టుపక్కల తేదీలలో.
1: సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలంటారు?
0: యాక్చువల్గా అండి, దానికి మనకి WHO అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళు ఒక స్టాండర్డ్స్ పెట్టారు. అది దాని ప్రకారం ఏంటంటే, ఫస్ట్ 6 నెలలు నెలకు ఒకసారి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత 7వ నెలలో 8వ నెలలో 15 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 9వ నెలలో వారం వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే అప్పుడు ఎన్నైనట్లు, ఫస్ట్ 6 నెలలు 6, 7, 8లో 4, 10, తర్వాత లాస్ట్ 9వ నెలలో 4 సార్లు, 14 సార్లు. సో 14 సార్లు మినిమం. అది ఎలా అయితే మనం పిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తాం కదండి, షెడ్యూల్ ఇస్తారు మనకి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ నెలలో ఇది వేయాలి ఈ నెల, అట్లా WHO కూడా ప్రెగ్నెన్సీ విజిట్స్ కి ఒక స్టాండర్డ్ పెట్టింది. ఆ స్టాండర్డ్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చెప్పింది. దానిపైన ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కేర్ కావాలి అంటే ఆ డాక్టర్ ఆ పేషెంట్ కి చెప్తారు.
1: అంటే ఆ కాంప్లికేషన్స్ బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ కి వెళ్తూనే ఉండాలి.
0: సో మినిమం అయితే ఈ 14 విజిట్స్ అయితే పోవాల్సి
1: కంపల్సరీ. స్కాన్లు తీసుకున్నప్పుడు సాధారణంగా అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మగపిల్లవాడ ఆడపిల్ల అని, ఇలాంటి విషయాలలో మీరేం సమాధానం చెప్తారండి?
0: యాక్చువల్గా అండి, మనం స్కాన్లు చూసి ఆడపిల్ల మగపిల్ల అని చెప్పడం చట్టరీత్యా నేరం. అది అడిగిన వారికి పనిషబుల్ ఆఫెన్సే, అంటే శిక్షార్హులు.

0: అంటే చెప్పిన వాళ్ళు శిక్షార్హులే. సో అడగడం కూడా తప్పే, చట్టరీత్యా నేరమే, చెప్పడం కూడా చట్టరీత్యా నేరమే. కాకపోతే మేము మా ప్రాక్టీస్ అనుభవంలో గమనించింది ఏంటంటే, పేషెంట్స్ స్కాన్ తీసుకొని వస్తారు, అంటే హాస్పిటల్లో అడగరు, అంటే చెప్పరని తెలుసు కాబట్టి ఇప్పుడు మాక్సిమం ఎవరు అడగరు. ఎవరో తెలిసిన వాళ్ళు, పక్కింటోళ్ళో వాళ్ళో వీళ్ళో ఇంటి దగ్గరకో ఇక్కడ తీసుకొని వస్తారు, మేడం ఈ స్కాన్ చూసి ఆడపిల్ల మగపిల్లోడో చెప్పండి మేడం అని చెప్పి పేపర్ ఆ వెనకాల వాళ్ళు ఒక ఫోటో ఇస్తారు కదండి, అది తీసుకొని వచ్చి చూపిస్తారు అనమాట. అయితే నేను చెప్తాను వాళ్ళకి, అమ్మ ఒక పేపర్ చూసి ఆడపిల్లడో మగపిల్లడో చెప్పే పని అయితే అట్లాంటి ఇల్లీగల్ పని ఎందుకు చేస్తారమ్మా స్కాన్ డాక్టర్, నువ్వు నన్ను అడిగినట్లే అందరూ ఎవరినో ఒక నన్ను అడిగి చెప్పించుకుంటారు కదా, అప్పుడు మరి అది ఓపెన్ క్రైమ్ అయిపోతుంది కదా. సో శ్రోతలు తెలుసుకోవాల్సింది ఏందనంటే, మీకు ఇచ్చే స్కాన్ పేపర్ లో గానీ మీకు ఇచ్చే స్కాన్ ఫోటోలో గానీ ఎక్కడ కూడా ఆడపిల్ల మగపిల్ల అని తెలియకుండానే అది ఇస్తారనమాట. సో మీరు చాలా మంది ఎవరెవరినో వచ్చి అడుగుతూ ఉంటారు ప్రతిసారి, అంటే ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి గైనకాలజిస్ట్లకి, తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే మాకు కూడా చెప్పవా ఆ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ తప్పు మన పెద్దవాళ్ళు చేసి ఇప్పుడు ఆడపిల్లలు లేకుండా పోతున్నారు.
1: మరి గర్భిణీ స్త్రీలు రక్తహీనత గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: రక్తహీనత అనేది నేను లాస్ట్ వీక్ కూడా చెప్పానండి, అది మేజర్, అంటే 100 ప్రెగ్నెన్సీ కేసులు చూస్తే అందులో కనీసం 60 నుంచి 70 మందికి రక్తహీనత ఉంటుంది. అది గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు సరిపోవాలి తిండి, అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి, అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి. సో అంటే దగ్గర దగ్గర 2-3 times తినాలి, కానీ తినగలరా? తినలేరు. ఎందుకనంటే వాంతులు ఉంటాయి, పొట్టలో బేబీ పెరిగేటప్పుడు స్పేస్ ఉండదు, తిన్నా కూడా వెంట వెంటనే బయటికి వస్తుంది, జీర్ణం కావట్లేదు అంటారు. సో తినే ఫుడ్ డెన్స్లీ రిచ్ ఫుడ్, న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్, అంటే తక్కువ తిన్నా గట్టి తిండి తినాలి. అట్లా తినకుండా ఉంటేనే మనకి రక్తహీనత, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ అన్ని వస్తుంటాయి. ఆ డెఫిషియన్సీకి పోయే కొద్దీ కాంప్లికేషన్స్ ఎక్కువైతాయి, అంతే కదండి. ఇప్పుడు బ్లడ్ తగ్గితే అనీమియా, కాల్షియం తగ్గితే బోన్ వెయిట్, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటారు, మెగ్నీషియం బి కాంప్లెక్స్ లో తగ్గితే కాళ్ళు పట్టుకుపోతున్నాయి, నీళ్ళక్కబోతున్నాయి అంటారు. సో అన్ని డెఫిషియన్స్ లోకి పోతారు. సో బాగా తినాలి. కానీ నేను చూడడం అంటే చాలా మంది 4 గ్రాములు 5 గ్రాములు 6 గ్రాములు వస్తారు, అమ్మ మీరు బ్లడ్ పెట్టాల్సిన పరిస్థితి 7 కంటే తక్కువ ఉంది అని అంటే మేమైతే బ్లడ్ సజెస్ట్ చేస్తాం డైరెక్ట్ గా పెట్టు. అప్పటి వరకు ఓకే ఓకే అని మాట్లాడేవాళ్ళు, వెంటనే మేము తిని తెచ్చుకుంటాం మేడం, మంచి పండ్లు పెడతాం, దానిమ్మ పెడతాం, యాపిల్ కాయ పెడతాము, ఇంటికి పోయి తింటాము, మాకు వేరే వాళ్ళ రక్తం వద్దు అది ఇది అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్ నోరు తెరిచి బ్లడ్ పెట్టాలి అని అన్నారు అంటే అది ఎంతో సీరియస్ అయితే తప్పించి చెప్పరు. ఎందుకంటే అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అంత ఈజీ కాదు, అంత దాంట్లో కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కోసారి మనం ఎంత సేమ్ బ్లడ్ సేమ్ పెట్టినా కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అంటే రక్తం పెట్టించుకోవడం వల్ల మీరు ఇందాక చిన్న చిన్న జస్ట్ నవ్వులు ఇచ్చింగ్ దగ్గర నుంచి వెంటనే సీరియస్ అయిపోయి వెంటిలేటర్ మీదకి పోయేంత సీరియస్నెస్ కూడా అవుతుంది. ఉదాహరణకి మేము లాస్ట్ మంత్ ఒక పేషెంట్కి, ఆమె కూడా 4 గ్రాములతో వచ్చింది మాకు, వస్తే వెంటనే ఏం చేస్తామండి, బ్లడ్ పెడతాము. సో పొద్దున 7:30 అట్లా బ్లడ్ పెట్టాము, 9:30 ఆమె వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. అంటే బ్లడ్ కాంప్లికేషన్ రియాక్షన్, అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పెట్టాం కదా, అది ఇచ్చింగ్ ఒకటి అందరూ ఏమనుకుంటారు నవ్వలు వస్తాయి సెట్ అవ్వదే కాదు, ప్రాణం పోయే వరకు కూడా రిస్క్ ఉంటుంది, అది ప్రతి డాక్టర్కి తెలుసు. అది తెలిసి కూడా మేము బ్లడ్ పెడతాము అని అన్నామనంటే నీడ్ ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ తిని తెచ్చుకునే ఆప్షన్, అంటే తిని ఒక మనిషి బ్లడ్ పెంచుకోవాలంటే మినిమం 3 months పడుతుంది,
1: అంటే మనకి
0: అంత టైం ఉండదు. ఇప్పుడు 8వ నెలలోనే 9వ నెలలోనే బ్లడ్ పెడతానంటే డెలివరీ అయిపోయాక తిని తెచ్చుకుంటాం మేడం అని అంటారు. ఫస్ట్ డెలివరీ కావాలి కదా, మదర్ బేబీ సేఫ్ గా బయటికి రావాలి కదా. ఎక్కువ బ్లీడింగ్ అయిపోతే అనిమియా వల్ల, రెండవది మీరు ఇప్పుడు బ్లడ్లు ఇస్తారు, ఇంకో కొంతమంది పేషెంట్స్ ఎట్లుంటారంటే, మేడం మాకు చాలా మంది బంధువులు ఉన్నారు, మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అని ఇస్తాము, ఎక్కిచ్చేసేయండి అని అంటారు. మేము ఎక్కిస్తాము, తట్టుకోవాల్సిన బాడీ ఎవరిది, పేషెంట్ది. సో మనం ఎక్కువ పెడితే ఆల్రెడీ వీక్ అయి ఉంటుంది హార్ట్, బ్లడ్ లేక మనం సేమ్. నేను చాలా మంది పేషెంట్స్కి ఎట్లా చెప్తానంటే,

0: మీ బైక్ ఉంది, పెట్రోల్ లేకుండా తోలితే ఏమవుతుంది? ఇంజన్ పాడైతుంది. ఈమెకు కూడా హార్ట్ అనేది ఇంజన్. మీరు పెట్రోల్ లేకుండా దగ్గర దగ్గర 9 నెలలు తోల్పిచ్చి తీసుకొని వచ్చారు. ఆమెకి ఇప్పుడు నేను ఓవర్ఫ్లో చేస్తాను అని అంటే ఎక్కువ పెట్టేస్తే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. నా వల్ల కాదు, నేను ఇన్ని రోజులు వీక్గా ఉన్నాను, నువ్వు ఇప్పుడు ఇంత బ్లడ్ లోపలేసేసి నన్ను పంపగొట్టమంటున్నావు, నాకు ఓపిక లేదని హార్ట్ చేతులు ఎత్తేస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ ఆమె హార్ట్ పేషెంట్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. కార్డియోమయోపతి అనేది వస్తుంది. అలాంటివి వచ్చినప్పుడు ఆమెకు ఐసీయూ సెటప్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం బ్లడ్ ఇవ్వగలిగిన స్టేజ్లో ఉన్నా ఇవ్వలేకపోయినా మాకెవరు లేరనేటోళ్ళని చూస్తాము, మాకు చాలా మంది ఉన్నారు ఇస్తామనేటోళ్ళని చూస్తాం. ఎట్లాంటి పరిస్థితి ఉన్నా బ్లడ్ పెట్టుకునే స్టేజ్కి ఫస్ట్ పేషెంట్ పోకూడదు, అది 100% సేఫ్. రెండవది, బ్లడ్ ఎక్కువ ఉండింది అనుకో, తక్కువ ఉండింది అనుకోండి, ఉమ్మనీరు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. షుగర్ ఇంకా కొన్ని చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ అనిమియా పేషెంట్స్లో పాలిహైడ్రమ్నియాస్ కూడా ఉంటుంది. ఈ పాలిహైడ్రమ్నియాస్ ఉన్నప్పుడు మనకు కొంచెం అర్లీ డెలివరీస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఉమ్మనీరు ఎక్కువ ఉంటుంది కదా. సో దాని బరువు కూడా ఆమె మొయ్యాలి కదా గర్భవతి, సో నడుము నొప్పి ఎక్కువ ఉండడము, అలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ అనీమియా దగ్గర నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మన గవర్నమెంట్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ చేస్తుంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, అంగన్వాడీ. ఇది చాలా మందికి ఏంటంటే అంగన్వాడీ అంటే ఓన్లీ జాబ్ లేని వాళ్ళకి లేదా రేషన్ కార్డు ఉండే వాళ్ళకే అది అని అనుకుంటారు, కానీ లేదండి. మన ప్రతి సిటీలో, ఈవెన్ విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, తిరుపతి, మీరు ఎక్కడైనా ఉండండి, మీరు అపార్ట్మెంట్లోనే ఉండండి, విల్లాస్లో ఉండండి, లేదా గుడిసెలలో ఉండండి, ఇంత పాపులేషన్కి ఒక ఆశ అనే వర్కర్ అనేది ఉంటారు. అది మీ సచివాలయంలో కనుక్కుంటే చెప్తారు ఎవరు మీకు కన్సర్న్డ్ ఆశ అనేది. మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఆమె దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే ఆమె అంగన్వాడీ సెంటర్ వాళ్ళకి అటాచ్ చేస్తుంది, మా ఏరియాలో పలానా అపార్ట్మెంట్లో పలానా ఇంట్లో ఉండామా, ప్రెగ్నెంట్ అయ్యింది, ఆమె ఫోన్ నెంబర్ ఇది, ఆమె డీటెయిల్స్ ఇది అంటే ఆశా వర్కర్ మన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి రిజిస్టర్ చేసి అంగన్వాడీ వాళ్ళకి మన నెంబర్ ఇస్తే ప్రెగ్నెంట్ అయిన 3 నెలల నుంచి బిడ్డకి 3 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు మీకు నెల నెల ఎగ్స్, పాలు, ఇంకా కొన్ని కొన్నిసార్లు రాగిపిండి, చిక్కీలు ఏవో ఇస్తారనమాట. అవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సోషల్ స్టేటస్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎకనామిక్ స్టేటస్. అంటే ఉద్యోగం చేయనివ్వండి, చేయకపోనివ్వండి, రేషన్ కార్డు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఏ స్థాయి వాళ్ళకైనా అది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అది చాలా మంచి ఫుడ్ ఇస్తుందండి. సో గ్రామీణ వాళ్ళకి ఏంటంటే ఒక అపోహ, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి తక్కువ క్వాలిటీ ఉంటుందని. లేదు, యాజ్ ఏ గవర్నమెంట్ లో వర్క్ చేసిన దానిగా చెప్తున్నాను, మంచి ఫుడ్ ఇస్తుంది, ధైర్యంగా వాటిని తీసుకోవచ్చు అండ్ మంచి ఇది ఉందండి. ఐరన్ టాబ్లెట్స్ కూడా మా పేషెంట్స్ అందరూ మా గవర్నమెంట్లో తీసుకునేటివన్నీ ఇళ్లలో గూళ్ళల్లో ఎత్తిపెడుతూ ఉంటారు. ఊరికే తీసుకుంటారు, ఎత్తిపెడతారు అంటే. కానీ గవర్నమెంట్లో ఐరన్ టాబ్లెట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. నా అనుభవంలో నేను చెప్పడం, ఐసీడీఎస్ ఎగ్స్ తిని మన గవర్నమెంట్లో ఇచ్చే ఐరన్ టాబ్లెట్స్ తింటే కూడా చాలా అనీమియా చాలా వరకు కరెక్ట్ అవుతుంది. అంటే నేను ఎస్పెషల్లీ ఈ గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాట చెప్తున్నాను.
1: ఈ ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి కూడా అంటుంటారు, దీనికి ఏమైనా కారణం ఉంటుందా?
0: అదే అండి, మనకి అన్నిటికీ కారణం ఏంటి అంటే డెఫిషియన్సీస్. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ నడుము నొప్పి అంటారా, కాల్షియం డెఫిషియన్సీ. నేను చెప్పినట్టు ఇందాక తల్లికి రిజర్వ్ ఉండాలి, తల్లికి ప్రస్తుతానికి నడిచేదానికి కావాల్సిన కాల్షియం ఉండాలి, ప్లస్ బేబీకి నడిచేదానికి, అంటే నడిచేదంటే రోజులు గడవడానికి సరిపోయే కాల్షియం ఉండాలి, బేబీకి రిజర్వ్ ఉండాలి, మళ్ళీ పోస్ట్ ఆప్, పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఇది ఉండాలి. సో అంటే ఎంత కావాలి, రిక్వైర్మెంట్ అనేది చాలా పెరిగింది,
1: ఎక్కువ ఉంటుంది.
0: సో ఆమె ఖచ్చితంగా కాల్షియం టాబ్లెట్స్ అనేటివి వాడాలి. రెండవది ప్రోటీన్, ఎందుకంటే ప్రోటీన్ వాడాలి, అది కూడా మజిల్ స్ట్రెంగ్త్. నేను ఇప్పుడు మనకి వెన్నుపూస దగ్గర లిగమెంట్స్ అనేటివి ఉంటాయి, మజిల్స్ అనేటివి ఉంటాయి. లిగమెంట్స్ ఏంటంటే బోన్ ని మజిల్ ని అటాచ్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ లూజ్ అవుతాయి ప్రెగ్నెన్సీ టైంలో. అవి లూజ్ అయితేనే కదా బిడ్డ పెరిగేదానికి, అవి జరిగేదానికి స్పేస్ వస్తుంది. సో అవి లూజ్ అవుతాయి, ప్లస్ ఆ బేబీ కూడా మదర్లో నుంచి కాల్షియం అవన్నీ లాక్కుంటుంటుంది. మదర్ ఎప్పుడు డెఫిసిట్లో ఉంటుంది. సో ఆమె బాగా పాలు కానీ ఎగ్స్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్స్ తింటే ప్రాబ్లం అనేది చాలా వరకు కరెక్షన్ అవుతుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఈ ఉమ్మనీరు ఎక్కువ ఉండేది, ట్విన్ ప్రెగ్నెన్సీస్, ఒక్కోసారి ట్రిప్లెట్స్ అనే మధ్య ఐవీఎఫ్ చేసినప్పుడు వస్తున్నారు, తర్వాత బేసికల్ ఆమెకు అనీమియా,

0: రక్తహీనత ఉంటే కూడా ఇంకా ఈ డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి వీటన్నిట్లో బ్యాక్ పెయిన్ చెప్తూ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఏమంటే ఫుడ్తో కరెక్ట్ చేయొచ్చు, ప్లస్ ఒకవేళ ట్విన్స్ పాలిహైడ్రామ్నియోస్ అట్లా ఉందంటే మనము ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్స్ అని వస్తాయి అవి కొనుక్కొని వేసుకుంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. రెండవది మీద మీద ప్రెగ్నెన్సీస్ తీసుకుంటారు చూడండి, అంటే సపోజ్ ఆమెకి ఇప్పుడు మనం చెప్పినట్టు బేబీకి డిమాండ్ ఉంది, మదర్కి నీడ్ ఉంది, పోస్ట్ డెలివరీ తర్వాత ఆమె అన్ని రిప్లెనిష్, అంటే ఎట్లయితే మనం భూమి పంటేస్తాము తర్వాత ఒక రెండేళ్ళు వదిలేస్తారు కదా ఆ సారం మళ్ళా వెనక్కి రావాలా అనేది, అట్లే తల్లి శరీరం కూడా ఒక భూమి లాంటిది, దాంట్లో పంట ఏందంటే బిడ్డ. సో సారం కావాలంటే మనం గ్యాప్ ఇస్తాం కదా నేల తల్లికి, అట్లే ఈ తల్లికి కూడా మనం గ్యాప్ ఇవ్వాల, ఆమె తిని మళ్ళా ఆమె నిల్వలను అన్నిటినీ ఫుల్ చేసుకొని ఓకే ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అంటే మళ్ళా ఇంకొక పంట అనేది ఆ కడుపులో పడాలి. అలా కాకుండా మధ్యలో ఈ కాంట్రాసెప్షన్ అంటే గర్భ నిరోధకం ఏమి వాడకుండా మీద మీద మీద మీద ప్రెగ్నెన్సీస్ తీసుకుంటే ఇప్పుడున్న మన తిండికి అంటే కల్తీ తిండి మనం తినేది అంత గట్టి తిండి కాదు, సో ఈ తిండికి అట్లా మీద మీద ప్రెగ్నెన్సీస్ తీసుకుంటే వీక్ అయిపోతారండి. సో వాళ్ళకు కూడా ఎక్కువ ఇట్లాంటి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి.
1: మరి సాధారణంగా ఎంత గ్యాప్ తీసుకుంటే మంచిది అంటారు?
0: మినిమం అంటే అండి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే మంచిది, అది సెక్షన్ అయినా సరే నార్మల్ అయినా సరే. ఫిజికల్ గానే కాదు, ప్రెగ్నెన్సీ అనేది ఫిజికల్ థింగ్ ఉంటుంది, అంటే శారీరకంగా బలం కావాలి, మానసికంగా బలం కావాలి, ఎమోషనల్ గా బలం కావాలి, సొసైటీ పరంగా బలం కావాలి. అంటే ఇప్పుడు శారీరకంగా అంటే మనం తిని తెచ్చుకుంటాం, మానసికంగా అంటే ఒక తల్లి అయిన తర్వాత బిడ్డను పెంచడం అనేది, పాతకాలంలో జాయింట్ ఫ్యామిలీలు ఉండేటివి, సో వాళ్ళు వీళ్ళు పక్కనుండే వాళ్ళు, ఇప్పటికి కూడా పల్లెలలో అయితే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, కానీ టౌన్లలో సిటీలలో ఎవరికి వాళ్ళు అయిపోయారు, పైగా ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తే తప్పించి గడవని పరిస్థితి. సో ఆమె మానసికంగా కూడా ఇవన్నీ ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. సోషల్ స్ట్రెంగ్త్ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి, ఐదర్ అత్తగారో అమ్మగారో బంధువులు ఎవరో ఒకళ్ళు, నువ్వు జాబ్కి వెళ్ళినా మేము చూసుకుంటాము, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఒక 2 అవర్స్ పోయినా కూడా నేను బిడ్డను చూసుకుంటా అనేది ఇది ఉండాలి. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఇంకో బిడ్డను మళ్ళా కనాలా సాకాలి అని అంటే, సో ఇవన్నీ రెడీ అయ్యేదానికి మినిమం 3 ఇయర్స్ పడుతుందండి
1: ఖచ్చితంగా.
0: లేదంటే వాళ్ళు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా హారిబుల్ గా ఉంటది. సో దానికి మళ్ళా ట్రీట్మెంట్, సైకియాట్రిక్ ట్రీట్మెంట్, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే తను రికవర్ అవుతుంది, 3 ఇయర్స్కి బేబీ పెరుగుతుంది, తను కూడా ఫ్యామిలీ పరంగా స్టేబుల్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు.
1: బాగుందండి, చాలా మంచి విషయాలను మా శ్రోతలతో పంచుకున్నారు. సమయాభావం వల్ల మరిన్ని విషయాలను వచ్చే వారం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన మన శ్రోతలతో పంచుకుందామండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఆరోగ్య సౌభాగ్యంలో మీరింతవరకు గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాలు ఈ అంశంపై స్త్రీవ్యాధి నిపుణురాలు డాక్టర్ ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఉమామహేశ్వరి.
3: శ్రీ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ రిమ్స్ దగ్గర క్రిస్టియన్ లేన్ కడప. 24 గంటలు గైనకాలజీ సేవలు, గర్భవతులకు పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, నార్మల్ డెలివరీస్, సిజేరియన్ ఆపరేషన్లు, ఓవరీస్ లో నీటి బుడగలు, గర్భసంచి ఆపరేషన్లు, సంతాన లేమి మరియు అన్ని రకాల గైనిక్ వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు శ్రీ అక్షయ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు న్యాయ సలహాలు. పోక్సో చట్టం గురించి న్యాయవాది టి రాజశేఖర్ యాదవ్ గారితో పరిచయం వింటారు.
6: మనము ఎన్నో పురాణాలను చదివినా, ఏం చూసినా కూడా మహిళలు ఎక్కడ గౌరవించబడుతుంటారో అక్కడ దేవతలు ఉంటారు అని అంటూ ఉంటారు మన వాళ్ళు. కానీ ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో మహిళలపైన చాలా అట్రాసిటీస్ పెరిగిపోవడం చూస్తున్నాం. ప్రతిరోజు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంది దేశవ్యాప్తంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఫోక్సో చట్టం అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టం అని కూడా తెచ్చింది. వీటన్నిటినీ మన శ్రోతలతో పంచుకోవడానికి సీనియర్ న్యాయవాది అయినటువంటి పి

0: రాజశేఖర్ యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి రాజశేఖర్ యాదవ్ గారు.
1: నమస్కారం
0: రాజశేఖర్ యాదవ్ గారు. ముందుగా ఈ మహిళల గురించి చట్టం తెచ్చారు కదా, ఈ పోక్సో చట్టం అంటే ఏమిటండి?
1: చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి దాని మీద 2012 సంవత్సరంలో భారత ప్రభుత్వం గెజిట్ పబ్లిక్ ఇష్యూ చేసి సపరేట్గా దిశతో పాటు దిశ 2019 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోక్సో యాక్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం అంతా గెజిట్ పబ్లికేషన్ చేసి 2012 సంవత్సరంలో పోక్సో యాక్ట్ అమలు పరచడం జరిగింది. ఆ పోక్సో యాక్ట్లో బిలో 18 ఇయర్స్ అమ్మాయిలు
0: 18
1: లోపల ఉండాలి అమ్మాయిలు, వాళ్ళ మీద ఏమాత్రం అఘాయిత్వం జరిగినా లేకుంటే సైగల ద్వారా కానీ లేకుంటే రేప్ చేసినా లేకుంటే అమ్మాయిని టచ్ చేసినా కూడా పోక్సో యాక్ట్ చట్టం అనేది 2012 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏమంటే స్పెషల్గా ఈ మధ్యకాలంలో పోక్సాను దిశ రెండూ క్లబ్బు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేబినెట్ అప్రూవల్ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి భారత ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ చేసింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా పోక్సో యాక్ట్ అనేది ప్రస్తుతం అమలు జరుగుతుంది.
0: ఈ చట్టం తేవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
1: ఈ పోక్సో యాక్ట్ అని తేవడానికి మహిళల మీద రోజు రోజు ఏ పేపర్లు ఎత్తినా ఎక్కడెత్తినా కూడా అఘాయిత్యాలు రోజు పెరిగిపోతున్నాయి. దానికి తోడు మద్యం మత్తంలో ఉన్నప్పుడు వాడికి తల్లి బిడ్డ కూతురు అని ఏమాత్రం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ పోక్సో యాక్ట్ చట్టం తేవడం జరిగింది. ఈ పోక్సోలో లేడీస్ అంటే అమ్మాయిలు కానీ బిలో 18 ఇయర్స్ అమ్మాయిల మీద ఎక్కువ జరుగుతున్నాయి. దట్ 5 ఇయర్స్ బిలో అమ్మాయిలు కూడా జరుగుతుండే కానీ మనం చూస్తూనే ఉన్నాం. దానికోసం చెప్పేసి ఈ చట్టం తీసుకురావడం జరిగింది.
0: ఓకే, ఈ చట్టం 2012 తెచ్చారన్నారు
1: సార్.
0: దాంట్లో ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి రాజశేఖర్ గారు?
1: సార్ ఈ చట్టంలో ఉన్న ప్రధాన అంశాలు ఇవాళ అమ్మాయి కన్సెంట్ సపోజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న 16 సంవత్సరాలు అయినా కూడా ఇవాళ కన్సెంట్ అన్న అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇవాళ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తల్లిదండ్రులు కేసు పెట్టే అమ్మాయి మా అమ్మాయి 16 సంవత్సరాలని చెప్తే కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. అమ్మాయి కన్సెంట్తో పోయినా కూడా అమ్మాయి ఇష్టపూర్వకంగా అబ్బాయితో పోయినా కూడా పోక్సో యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ కేసు విచారణ దశలో ఉన్నప్పుడు ఇలా వాళ్ళు రాజీ చేయడమా లేకుంటే అది అప్పుడు సెకండరీ విషయం.
0: ఓహో, అట్లయితే వయసు అనేది 18 లోపల ఉంది.
1: 18 లోపల మెస్టన్స్ మ్యాండేటరీ
0: అంతే. ఎవరు ఉన్నా ఎవరు చేసినా కూడా
1: అమ్మాయి ఇష్టపూర్వకం పోయినా కూడా కేసు ఏమో కంపల్సరీ కేసు రిజిస్టర్ అవుతుంది.
0: కేసు రిజిస్టర్ అవుతుంది అన్నారు. బాగానే ఉంది. ఇంకా ఏ ఏ అంశాలు దీంట్లో ఉన్నాయి మనకి?
1: దీంట్లో వచ్చేసి అమ్మాయిని ఏమాత్రము షర్ట్ మీద కానీ అమ్మాయి అంటే జాకెట్ అమ్మాయి షర్ట్ వేసుకునే షర్ట్ మీద కానీ టచ్ చేసినా లేకుంటే ప్రైవేట్ పార్ట్స్ అమ్మాయిని టచ్ చేసినా కూడా ఇంకా ఏను ఊర సైగలతో అమ్మాయిల్ని సైగలతో చేసినా లేకుంటే కన్ను కొట్టినా ఊర సైగలు చేసినా కూడా 354A అని చెప్పేసి ఇంతకుముందు ఒక చట్టం ఉండేది. దాంట్లోనే 354A BCDE అని చెప్పేసి కొన్ని క్లాజులు పెట్టారు. ఆ క్లాజులు అంటే 354Aలో వచ్చేసి అమ్మాయిని ఏ విధంగా కొంచెం ఊరకంద చూసినా సెక్సువల్ అసాల్ట్తో అమ్మాయిని
0: బలవంతమైన
1: ప్రయత్నం చేసినా కూడా 354A. ఆ 354A అనేదానికి పనిష్మెంట్ ఏమొస్తుందంటే 3 ఇయర్స్ బిలో ఉంది ఫైన్ అండ్ ఆల్సో పనిష్మెంట్ ఆఫ్ 3 ఇయర్స్
0: అంటే 3 సంవత్సరాలు
1: శిక్ష ఉంటుంది. దాంతో పాటు ఫైన్ అనేది ఉంటుంది.
0: ఓకే,
1: ఆ ఫైన్ అనేది కోర్టు డిస్క్రిప్షన్ పవర్స్ బట్టి కోర్టు జడ్జి ఇస్తున్న దాన్ని బట్టి ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన కింద 319 కింద అని చెప్పి సిఆర్పిసి కింద అమ్మాయి కూడా కంప్లైంట్ చేసిన కూడా అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఆదేశిస్తుంది, లేకపోయినా కూడా ఆ ముద్దాయితో అమౌంట్ కలెక్ట్ చేసి ఏర్పాటు చేస్తుంది ఈ పోక్సో యాక్ట్.
0: అయితే ఇప్పుడు మీరు అన్నట్లా వయసు 18 లోపల ఉన్న వాళ్ళకి ఇట్లా జరిగి ఏదైనా జరిగితే
1: సార్
0: వాళ్ళు ఏ విధంగా దీన్ని రిపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి?
1: ఇక్కడ మనకి ఇప్పుడు పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగితే అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు పోక్సో యాక్ట్ అనేది.
0: ఓకే,
1: దిశ అనేది కేవలం సపరేట్ స్పెషల్గా కోర్టు పెట్టారు, స్పెషల్గా ఒక సబ్ డివిజన్ పెట్టి దానికి ఒక డిఎస్పీ ఇద్దరు సిఐలు మహిళా సిఐలు మహిళా ఎస్ఐలు పెట్టి పెట్టించడం జరిగింది.
0: ఓకే,
1: ఈ పోక్సో యాక్ట్ అనేది అమ్మాయిల్ని విచారించాలన్నా కూడా అంటే యాజ్ ఏ పోలీస్ ఎస్ఐఆర్ జెంట్స్ మేల్ కాకుండా ఒక లేడీ ఆఫీసర్తో అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, అమ్మాయితో కంప్లైంట్ తీసుకోవడము, తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 164 స్టేట్మెంట్ అనేది కంపల్సరీ చేస్తారు పోక్సో యాక్ట్. 164 స్టేట్మెంట్ అంటే కోర్టులో జడ్జి గారి దగ్గర కేవలం అమ్మాయి ఆ జడ్జి గారు ఒక స్టెనో టైపిస్ట్ తప్ప ఎవరు ఉండరు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు దాన్ని. ఇన్ కెమెరా ప్రొసీడింగ్లో కేవలం అమ్మాయి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ ఆధారంగా మనం దాన్ని కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ తర్వాత కోర్టు పంపడం జరుగుతుంది.
0: అయితే ఇప్పుడు రాజశేఖర్ గారు మీరు ఉన్నట్లు కోర్టుల్లో ఇప్పుడు కేసులు చాలా లేట్ అవుతున్నాయి, మర్డర్ కేసులకే 4-5 సంవత్సరాలు.

0: పడుతుంది అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీటికి ఏమైనా ఈ పోక్సో చట్టం కింద వాళ్ళకి ప్రత్యేకమైన కోర్టులు కానీ ఏమైనా ఉన్నాయా?
1: సార్, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ ఈ పోక్సోలో ఉన్న లోసుగులు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ దిశ చట్టం అనేది తేవడం జరిగింది. దిశ యాక్టు పోక్సో రెండింటికి కలిపి సపరేట్ గా స్పెషల్ కోర్ట్స్ అనేది 13 జిల్లాల్లో 13 ప్రాంతాల్లో 13 హెడ్ క్వార్టర్ జిల్లాల్లో 13 కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి యాజ్ ఏ క్యాడర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ క్యాడర్ మాత్రమే ఆ పోక్సో కోర్టు జడ్జి కేసులు విచారించడానికి పోస్టింగ్ చేయడం జరుగుతుంది. దానితోడు ప్రభుత్వం స్పెషల్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అపాయింట్ చేస్తుంది ఆ కోర్టు సంబంధించి. దట్ ఇంకోటి ఏమంటే, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు 18 ఇయర్స్ బిఫోర్ కాబట్టి కోర్టులో వచ్చే అట్మాస్ఫియర్ కి వాళ్ళు థ్రెటన్ అవుతారు, కొంచెం ఇబ్బంది కలుగుతుంది,
0: వాతావరణం
1: వేరుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వమే కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. ఎక్కడైనా కానీ ప్రశాంత వాతావరణంలో అంటే అక్కడ ఆ కోర్టులో కూడా జడ్జి గారు కానీ ఓన్లీ బ్యాండ్ మాత్రమే వేసుకోవాలి. డ్రెస్ చూస్తానే కోర్టు చూస్తానే అమ్మాయి భయపడుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో బయటికి పెట్టడం జరిగింది.
0: అయితే ఇప్పుడు మీరు ఈ పోక్సో చట్టంలో మనకి ఇన్ని రోజుల లోపలే ఈ శిక్షలన్నీ నిర్ధారణ కావాలని ఏమైనా నిబంధన ఉందా?
1: అంటే పోక్సోలో ఏమి మామూలుగా అంటే ఏదైనా కూడా కేసు 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయాలా, వాళ్ళ విక్టిమ్స్ న్యాయం జరగాలని ఆలోచనలో ఉంది. అయినా కూడా కోర్టులో పని ఒత్తిడి భారంగా లేకపోతే ఉండే సర్కమ్స్టెన్స్ కోర్టులో వర్క్ ఎక్కువ బట్టి ముద్దాయి తరఫున వకీలు ఆధారం మీద ఆధారపడి వాళ్ళు ప్రొలాంగ్ జరుగుతారు. వాయిదాలు ఎక్కువ లాడము సంవత్సరం 5, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు జరుగుతుంది, అది వాస్తవం.
0: కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక కోర్టుల వల్ల న్యాయం త్వరగా జరిగే ఆస్కారం ఉంది,
1: ఎక్కువ ఉంటుంది. రోజుకి 2-3 కేసులు జరిగినా కూడా విత్ ఇన్ 6 మంత్స్ లోపల అన్ని కేసులు కూడా డిస్పోజ్ అయ్యాలి. పెరుగుతా అంటే 150 అయితే 200 అయినా ఫస్ట్ ప్రీవియస్ ప్రకారం తీసుకుంటారు, ఇయర్ వైజ్ తీసుకుంటారు, 1920 తీసుకుంటారు, 21 తీసుకుంటారు, 22 ఇయర్ వైజ్ తీసుకుంటారు, సీనియారిటీ వైజ్ తీసేసుకుని డిస్పోజ్ చేసుకుంటారు సార్. ఆ కేసులో చెప్పే సాక్ష్యాన్ని బట్టి జడ్జి గారు ఆ పనిష్మెంట్ ఇవ్వడం అనేది అది ఆయా బేసింగ్ ఆన్ పనిష్మెంట్ ప్రకారం జరుగుతుంది. దానితో వాళ్ళు కాంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ని డైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఎట్లా చేస్తుంది, ఎస్సీఎస్టీ వెల్ఫేర్ జడ్జిమెంట్ కాపీ ఫార్వర్డ్ చేస్తూ ఈ విక్టిమ్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ కోర్టులో ఏమిటంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసుల్లో ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఇంత, ట్రయల్ స్టేజ్లో ఇంత, జడ్జిమెంట్ స్టేజ్లో ఇంత అని 3 ఫేజ్లు ఉంటాయి.
0: ఓకే,
1: ఈ పోక్సోలు అనేది కానీ దిశలో కానీ ఆ స్టేజ్ లేదు, కానీ జడ్జి గారి ఆధారం మీద గవర్నమెంట్కి రెఫర్ చేసి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ కుటుంబానికి ఏమన్నా బెనిఫిట్స్ చేయండి అని చెప్పేసి ఆ డైరెక్షన్ చేసే అధికారం ఎక్కువ జడ్జెస్ ఉంటుంది.
0: ఈ ఫైన్ వాళ్ళు నిందితుడే కట్టుకోవాలిగా,
1: ఫైన్ నిందితుడితో కట్టించు
0: మళ్ళీ
1: గవర్నమెంట్ కి
0: అదనంగా
1: వాళ్ళకేమన్నా అమ్మాయికి సంబంధించిన విషయాలు కానీ చదువు కానీ లేకపోతే రకరకాల విషయాల్లో ప్రభుత్వం సాయం చేయమని చెప్పి గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇస్తుంది జడ్జి గారు.
0: అయితే మీరు అన్నట్లు ఈ పోక్సో నుంచి ఇంకా దానిని మార్పు చేసి
1: లొసుగులు తగ్గించి దిశ యాక్ట్ అని తీసుకోవడం జరిగింది.
0: దీంట్లో ఎలా ఉన్నాయి మనకు
1: దిశ యాక్ట్ సేమ్ పోక్సో సేమ్ రెండింటికి సంబంధం దగ్గరే ఉన్నాయి. ఏమనేది ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకొని మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ ఇప్పుడు ఏమంతనుకుంటే ఒక యాప్ కూడా పెట్టింది.
0: అవును, దిశ యాప్,
1: దిశ యాప్ అని పెట్టి ఆ దిశ యాప్ లో కొంచెం ఏమాత్రం కూడా మన సెల్ ఆన్ చేసేసి కొంచెం దిశ యాప్ ఆన్ చేస్తే మనం ఏ లైన్ లో పోతాం, ఎక్కడ పోతానని చెప్పేసి కంట్రోల్ రూమ్ కి మెసేజ్ పోతే ఇమీడియట్ గా పోలీసు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మనం 100 డైల్ ఎట్లా విధంగా చేస్తున్నాము, ఇప్పుడు 100 డైల్ చేసి ఇమీడియట్ గా 5 మినిట్స్ లోపల రెస్పాండ్ అవుతాను. 100 డైల్ అనేది మనం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 100 డైల్ సేమ్ ఒకటే నెంబరే. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 100 డైల్ అనేది ఎక్కడి నుంచి పోతుంది, ఏ జిల్లా నుంచి పోతుంది, ఏ తాలూకా నుంచి పోతుంది అని చెప్పేసి వాళ్ళకి రికార్డ్ అవుతుంది. దానితో ఇక్కడ మనము దిశ యాప్ అని కూడా పెట్టి ఆ యాప్ లో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళని ట్రేస్ చేసే అధికారం అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
0: కాబట్టి ఇప్పుడు దిశ దీనికైనా కొద్దిగా మెరుగ్గా ఉందండి,
1: మెరుగ్గా ఉంది.
0: మీరు అన్నట్టు ఇప్పుడు మహిళలపైన ఇవి ఈ చట్టాలు బాగానే ఉన్నాయి. ఒకవేళ ఒక ఇప్పుడు మనకి స్పెషల్ కోర్టులు పెడతారంటున్నారు, మంచిగా ఉంది. అక్కడ వచ్చిన తీర్పు పైన మళ్ళీ అప్పీల్ పోయే అధికారం మామూలు కేసుల్లో మాదే దీనికి ఉంటుంది,
1: సేమ్ అధికారం సేమ్ ఉంటుంది సార్. అధికారం అప్పీల్ పోయేదానికి ఎవరైనా కానీ ఏ కేసులో కూడా నేను నిర్దోషం నిరూపించుకుందని ఏ కోర్టుకైనా పోవచ్చు. ఇప్పుడు సపోజ్ జిల్లా కోర్టులో ఇక్కడ జిల్లా కోర్టు యాక్చువల్ గా దిశ కోర్టు కానీ ఇవన్నీ కోర్టు కూడా యాజ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ అప్పీల్ అనేది జిల్లాలో ఉండదు. ఏమి అప్పీల్ పోవాలని కూడా హైకోర్టుకి అప్పీల్ పోవాలి.
0: అయితే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు,
1: అప్పీల్ చేసుకోవచ్చు. ఇన్ కేసు హైకోర్టు కూడా సేమ్ లోయర్ కోర్టు జడ్జ్మెంట్ కన్ఫర్మ్ చేసినా కూడా మన సుప్రీంకోర్టు పోయేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
0: మరి అప్పుడు వాళ్ళు శిక్ష ఇంప్లిమెంట్కి టైం పడుతుంది.
1: భారత ప్రభుత్వాలు చట్టాలు ఆ విధంగా చేశాయి. బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి నుంచి 1871 నుంచి ఆ ఇండియన్ ఐపీసీ కోడ్ పెట్టింది, ఇండియన్ పినల్ కోడ్. అదే చట్టాలు ఈరోజు అమలు

0: వస్తాను కాబట్టి ఒక
1: అంటే అవకాశం ఇవ్వాలి మీరు అండి, ఒకసారి నిర్దోషులు కూడా
0: దోషి చేయడానికి అవకాశాలు ఉంటాయి, దానికోసం అని చెప్పేసి నిర్దోషులు కూడా వాళ్ళకి ఏ పాపం మెరగదు అయినా కూడా కొన్ని పెట్టింటారు, అట్లా ఆ విషయాల్లో కొన్ని జరుగుతాను.
1: అయితే ఇప్పుడు ఈ 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి ఈ చట్టాలు
0: వర్తిస్తాయి. ఆ 18 ఏళ్ళు దాటిన తర్వాత సపోజ్ ఎలా ఒక అమ్మాయి ఏదన్నా వ్యవసాయ పని చేసుకుంటూ బయటకు పోయినా ఆ అమ్మాయిని ఎవడోడు పోయి పట్టుకుండే బలత్కారం చేసేయకపోతే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద పోక్స్ యాక్ట్ అనేది రాదు, కానీ సెక్షన్ అనేది 354A, B, C, D అనేది అంటే టచ్ చేసిన లేకుంటే జాకెట్ తీసి బాణభంగం చేసే ప్రయత్నం చేసిన రేప్ చేస్తే మళ్ళీ 376 అనేది యాడ్ అవుతుంది. ఆ 376లో ABCD అని చెప్పేసి గ్యాంగ్ రేపు ABCD F వరకు అది ఒక సపరేట్గా కాలమ్స్ ఉన్నాయి. ఈ దిశతో పాటు పోక్సాతో పాటు మహిళల మీద ఏ విధంగా 18 ఇయర్స్ పైన అన్యాయం అంటే వాళ్ళ మీద ఆకృతి జరిగితే వారి మీద కూడా కేసులు పెట్టేదానికి ఈ సెక్షన్ పోక్స్ అనేది చట్టం ఏమి రాకోకుండా
1: సాధారణ చట్టం తీసుకుంటారు,
0: ఇన్నేళ్ళు పినల్ కోడ్ కింద చట్టాలన్నీ వర్తిస్తారు.
1: 18 ఏళ్ళ లోపల వాళ్ళకైతే సీరియస్ గా పోక్సో ఇది కేవలం వాళ్ళ కోసమే
0: 18 ఇయర్స్ లోపల మాత్రం ఉండే వాళ్ళ మీద పోక్సో యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది.
1: రాజశేఖర్ యాదవ్ గారు, ఈ మధ్య కాలంలో మహిళల్లో పైన అదే చిన్నపిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కిడ్నాప్లు కూడా ఎక్కువైతున్నాయి. కిడ్నాప్లు చేయడం, ఇలా చేయడం, కొందరిని చంపేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉన్నాయి చట్టాలు?
0: సార్, ఇండియన్ పెనల్ కోడ్ కింద కిడ్నాప్ చేస్తే 366 కింద దాంట్లో మైనర్ కిడ్నాప్ అయినా మేజర్ కిడ్నాప్ అంటే 18 ఇయర్స్ ఎవరు కిడ్నాప్ అయినా కూడా 366 సెక్షన్ కింద పనిసిబుల్ అవుతారు. దానికి తోడు 18 ఇయర్స్ బిలో ఉంటే పోక్స్ యాక్ట్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్
1: అవుతుంది.
0: పోక్స్ యాక్ట్ అట్రాక్ట్ అవుతూ ప్లస్ సెక్షన్ ఆఫ్ లా, కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ కేసు, రేప్ చేస్తే రేప్ కేసు, ఆ సెక్షన్ ఆఫ్ లా కింద వాళ్ళు పనిసిబుల్ అవుతారు.
1: ఆ విధంగా వాళ్ళకి జరుగుతుంది.
0: అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా ఈ స్పెషల్ DSP దిశ కోర్టు వచ్చిన తర్వాత, దిశ యాక్ట్ వచ్చిన తర్వాత, యాక్ట్ అంటే దిశ రూపకల్పన చేసిన తర్వాత, దిశ యాక్ట్ అనుకూడదు కాబట్టి దిశ రూపకల్పన చేసిన తర్వాత ప్రతి కాలేజీలో సెమినార్ టైప్ అని చెప్పి కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ఆఫీసర్ చేత దిశ చట్టం గురించి ఏ విధంగా మీరు సెక్యూర్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి మహిళల మీద అంటే పిల్లలు స్టూడెంట్స్కి వాళ్ళు మోటివేట్ చేస్తాను. దీని ఇన్సిడెంట్ తీసుకుని ప్రతి కాలేజీలో పోయి సెమినార్లు పెట్టేసి ఏ విధంగా మీరు మలుచుకోవాలి, ఏ విధంగా డ్రెస్ కోడ్ ఉండాలి,
1: మీకు యాప్ ఉంది,
0: మీకు ఏ విధంగా ఉందని చెప్పి యాప్ ఉందని చెప్పి ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసి, అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కేవలం 18 ఇయర్స్ బిలో కాకుండా ఫ్యామిలీ ఆఫ్ లేడీస్ అనేవాళ్ళు 18 ఇయర్స్ పై
1: సెక్యూరిటీ
0: యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు.
1: దాంట్లో వాళ్ళకి మీరు అన్నారు కదా పరిధిలో నుంచి వాళ్ళకి కాల్స్ వెళ్తాయని, ఇమీడియట్ గా వాళ్ళకి అన్యాయం జరిగితే ట్రేస్ చేసే
0: ఎక్కువ ఇమీడియట్ గా నీకు అక్కడ ఆటోనో లేకుంటే బస్సు లేకుంటే వెహికల్లో పోతాను కూడా ఇమీడియట్గా వాళ్ళు ఫాలో చేసి అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది.
1: అయితే మనం మొత్తానికి మీరు అన్నట్లు ఈ చట్టాలు రావడం వల్ల పిల్లలకు కానీ వాళ్ళకి చిన్నపిల్లలకి
0: అంటే చట్టాలు ఎన్ని వచ్చినా కూడా రోజు రోజుకి చట్టాలకు ఏమన్నా భయపడకుండా జరుగుతున్నాయి.
1: ఇంకా
0: కూడా కఠినమైన చట్టాలు తీసుకుని రావాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశాను రూపకల్పన చేసి పెట్టడం జరిగింది.
1: రాజశేఖర్ యాదవ్ గారు, ఈ మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి చట్టాలన్నింటినీ మా శ్రోతలకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: మంచి సార్, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు శీర్షికన పోక్సో చట్టం గురించి న్యాయవాది టి. రాజశేఖర్ యాదవ్ గారితో పరిచయం విన్నారు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు. సమాచార ప్రభాత్ వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం సరుకులు అందిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 132 బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద బియ్యం విక్రయిస్తున్నామన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రకాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మదనపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫేజ్ 2 మంజూరైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాక విద్యార్థులకు నాణ్యమైన సమగ్ర సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కీలకంగా మారుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 39 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని ఆధునిక ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే పీఎం శ్రీ పథకం ప్రధాన ఉద్దేశం. సాంప్రదాయ బోధనా పద్దతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం, నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీజీరామ్జీ పథకం కింద 24 రకాల పండ్ల తోటల సాగుకు 3 ఏళ్లపాటు 100% రాయితీ కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్న పేర్కొన్నారు. మండలంలోని వనంరెడ్డిగారి పల్లెలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీబీజీరామ్జీ పథకంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పండ్ల తోటల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో భారీగా మార్కెట్ యార్డులకు వస్తున్న టమోటాలను రాష్టంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. పుంగనూరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమోటాలను డిమాండ్ ఉన్న నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లు, నగర సమీప గ్రామాల్లో అమ్మకాలకు పంపుతున్నామన్నారు. నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో రైతుకు ప్రయోజనం ఉండేలా మదనపల్లి, పుంగనూరు, ములకల్ చెరువు, గుర్రంకొండ, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలను పంపి ఇక్కడ యార్డుల్లో డిమాండ్ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 కింద జీరో వేస్ట్ సిటీ లక్ష్య సాధనలో మదనపల్లె ముందంజలో ఉంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగం కార్యక్రమాలను మున్సిపాలిటీ చేపడుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే దిశగా కమిషనర్ కె ప్రమీల ముందుకు సాగుతున్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో రోజు 62 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 36 టన్నుల తడి వ్యర్థాలు, 25 టన్నుల పొడి వ్యర్థాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ప్రక్రియ సజావుగా సాగితే త్వరలోనే జీరో వేస్ట్ సిటీగా మదనపల్లె మారుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని సిటీఎం రైల్వే స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. అమృత్ భారత్ ఎస్టేట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఆధునీకరిస్తోంది. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు 90% పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసే ప్రణాళికతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. ఆమె పీటీఎం కురబలకోట, బి కొత్తకోట, పెద్దమన్యం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు పడితే కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి తడులను తగ్గించుకోవచ్చని వివరించారు. పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో వల్ల ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుందని, రైతులందరికీ సబ్సిడీ కింద విత్తనాలను అందిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. మీరింతవరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చిత్రమంజరి. కాకినాడ కనకదుర్గగా నాటకరంగంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై సౌందర్యానికి, సాత్విక అభినయానికి నిలువుటద్దంగా మారిన మహా అభినేత్రి, కళాప్రపూర్ణ అంజలీదేవి జయంతి నేడు. రాకుమారిగా రంజింపజేసిన, మహారాణిగా గాంభీర్యం ఒలికించిన, లవకుశుల అమ్మగా జగన్మాత రూపమెత్తిన ఆ కళ్ళలోని భావాలే కవిత్వమై మాట్లాడేవి. ఆ మహానటి అమర స్మృతికి నివాళులర్పిస్తూ ఈనాటి చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా ఈ గీతం విందాం.

1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమయ్యారు. ఆ తర్వాత కష్టజీవిలో నాయికగా నటించారు. లవకుశ చిత్రంలో ఎన్టి రామారావు సరసన నటించిన సీత పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. తెలుగు చిత్రసీమ ఉన్నంత వరకు అంజలీదేవి అంటూనే గుర్తుకు వచ్చే రూపం సీతాదేవి. రాముని విరహంలో, పిల్లల పెంపకంలో ఆ తల్లి కార్చిన కన్నీరు ప్రతి తెలుగువారి గుండెను ద్రవింపజేసింది. అందుకే ఆమెను ప్రతి ఇంటా నిజమైన సీతాదేవిగానే పూజించారు. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తాపత్రిక ముఖాముఖిలో స్వయంగా అంజలీదేవి గారే పేర్కొన్నారు. మరి ఆమెకు అంత కీర్తిని ఆర్జించి పెట్టిన ఆ పాత్ర సీతమ్మ ఆత్మీయతను చాటే ఒక అమరగీతం ఇప్పుడు విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అంజలిదేవి గారు తెరపైకి వస్తే ఒక దివ్యమైన కాంతి ఆవరించేది. కేవలం నటనకే పరిమితం కాకుండా అంజలి పిక్చర్స్ నిర్మించి సిఆర్ సుబ్బరామన్ గారి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దిన సాంస్కృతిక దృశ్య కావ్యం అనార్కలి. సలీం ప్రేమలో విలపించే అనార్కలిగా ఆమె అభినయం ప్రేక్షకుల గుండెలను పిండేసింది. ఇప్పుడు అంజలిదేవి గారి ప్రణయ వేదనకు నిదర్శనమైన ఆ మధుర గీతం విందాం.

ఆహా, ఆ భావ ప్రకటన, ఆ నేత్ర అభినయం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అపూర్వం. అంజలీదేవి గారి నటనలో ఒక ఆధ్యాత్మిక వైభవం ఉంది. చెంచులక్ష్మి చిత్రంలో నరసింహస్వామిని తన భక్తి ప్రపత్తులతో పరవశింపజేసే గిరిజన భామగా ఆమె చూపిన నటన అజరామరం. ఎన్టీఆర్ గారి లక్ష్మీ నరసింహరూపం ఒకవైపు, అంజలీదేవి గారి సౌందర్య ఆరాధన మరొకవైపు తెలుగు తెరకు కన్నుల పండువ చేశాయి. ఆ దివ్యమైన భక్తి రసవాహిని నుంచి ఈ గీతాన్ని ఆస్వాదిద్దాం.

భౌతికంగా మన మధ్య లేకపోయినా తన నటనతో, తను నిర్మించిన మహత్తర చిత్రాలతో అంజలిదేవి గారు కాలాతీతంగా మన మనస్సుల్లో నిలిచే ఉంటారు. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కార గ్రహీత, నభూతో నభవిష్యతి అనిపించుకున్న ఈ కళాతపస్వి జయంతి సందర్భంగా ఆమె నటించిన మరొక చిత్రగీతంతో ఈనాటి చిత్రమంజరిని ముగిద్దాం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి. ఒక

0: ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనకురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: మీరు ఇంతవరకు మహానటి అంజలీదేవి గారి జయంతి సందర్భంగా ఆమె నటించిన చిత్రాల్లోని కొన్ని మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 119, STD కోడ్ 08562. మరి మీ మనసుకు నచ్చిన మధుర గీతాలను వినిపించే హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో, అభిరుచి కార్యక్రమం అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నాగముని గారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సీకేదిన మండలం. చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
9: అంజలీదేవి గురించి ఆల్రెడీ
8: వినిపించానా? బాగుందా?
9: బాగుందా సార్.
8: రైట్, మరి మీరేం వినాలనుకుంటున్నారు?
9: యమగోళ నుంచి ఏదన్నా.
8: ఈ గోళ అందా ఎందుకని యమగోళకి వెళ్ళారా మీరు?
9: ఆల్రెడీ
8: కాబట్టి ఆడవి అందాల సురభామిని. ఓకేనండి, వినిపిస్తాను. మరి బాగున్నారండి? మీ ఒక్కరి కోసమైనా శ్రోతల పేర్లు ఏమైనా చెబుతారా? సరేనండి, పాట వినిపిస్తాను, వినండి.

కళలన్నీ ఒకటేననే ఆడవే అందాల సురభామిని. ఓహో మేనక మదన మయూఖ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని

0: తెలుసుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీకు ఇష్టమైన పాటల సమాహారం హలో అభిరుచి శ్రోతలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతను ఆహ్వానిద్దాం. హలో
5: సార్,
4: హలో
5: హలో
4: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? చెప్పండి. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
5: జీవన తరంగాలలో, జీవన తరంగాలలో.
4: కొండాపురం ఇది?
5: కొండాపురం మండలం, హైదరాబాద్.
4: రైట్ అండి, పాట వినిపిస్తాను, వినండి.
5: శ్రీనివాస చారి, తాడపత్రి.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
1: హలో, అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
2: గంగవారు చిరునవ్వులే సార్. బిత్తలూరు మండలం దంగాలపల్లి.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి చేపట్టు కావాలి
2: సార్? మురిపించే మువ్వల్లో నేను ఎలా పాడాను సార్?
1: మురిపించే మువ్వలు అందులో నుంచి చేపట్ట
2: నేను ఎలా పాడేది సార్?
1: వినిపిస్తానండి పాట. మీ పేరు ఒకసారి చెప్తారా మళ్ళీ?
2: కోరి చోకల్ సార్.
1: మీ పేరు చెప్పండి మొదట.
2: గంగవారు చిన్నబులే సార్.
1: చిన్నబులేస్ గారు దుత్తలూరా?
2: దుత్తలూరు మన గంగాలపల్లి సార్.
1: చెప్పండి, శ్రోతల పేరు చెప్పండి.
2: సరోజనమ్మ, తిరుపతమ్మ, మూడ నారాయణ.
1: సరేనండి, వీరందరి కోసం ఈ పాట వినిపిస్తాను, వినండి.
2: థ్యాంక్స్.
1: ధన్యవాదాలు అండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: పాట పాతదైనా కొత్తదైనా అది మనసుకు హత్తుకుంటే అద్భుత కావ్యమే అవుతుంది. మరి హలో బిరుచులు తర్వాత శ్రోత ఎలాంటి పాట కోరుకుంటారో చూద్దాం. హలో,
5: నమస్కారం బాషా సార్.
4: నమస్తే అండి, మీ పేరు?
5: నా పేరు విజయ్ కుమార్, వేంపల్లి నుంచి. అలనాటి గీతాలు సార్?
4: అలనాటి గీతాలు ఏంటిది? అలనాటి గీతాలు
5: ఇంతకుముందు అయితే చాలా సార్లు మాట్లాడిన సార్. నేను
4: మాట్లాడరా?
5: మీకు ఐడియా లేదా నేను బాషా గారు అని చెప్పేసి ఎప్పుడు చెప్తాను.
4: చెప్తూ ఉంటారు,
5: చెప్తాను ఉంటారు. రెడ్డి మా గారితో కూడా మాట్లాడాను.
4: ధన్యవాదాలు అండి, మీరు అడగండి. సరే సరే సరే, మీరు చిత్రం పేరు అడగండి.
5: ఎక్కువ మాట్లాడతాను సార్ నేను మీతో. రవికుమార్ ఎక్కువ మాట్లాడాను.
4: సరేనండి, మరి ఫోన్ చేశారు, పాట అడగండి.
5: ఇది చుట్టూ చెంగా వచ్చేదంటే తూర్పు వెళ్లే రైలు సార్.
4: తూర్పు వెళ్లే రైలు.
5: చుట్టూ చెంగా వచ్చేదా కట్టాదే చిలకమ్మ, పెట్టుకుని ఆశపడి చిన్నది.
4: తప్పకుండా రండి, వినిపిస్తాను, విందామా మరి.
5: నమస్కారం సార్.
4: నమస్తేనండి.

0: శ్రీ అక్షయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ రిమ్స్ దగ్గర క్రిస్టియన్ లేన్ కడప. 24 గంటలు గైనకాలజీ సేవలు, గర్భవతులకు పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, నార్మల్ డెలివరీస్, సిజేరియన్ ఆపరేషన్లు, ఓవరీస్ లో నీటి బుడగలు, గర్భసంచి ఆపరేషన్లు, సంతాన లేమి మరియు అన్ని రకాల గైనిక్ వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు శ్రీ అక్షయ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి.
1: మాటలతో చెప్పుకోలేని భావాలను పాటల రూపంలో పంచుకునే అందమైన వేదిక హలో అభిరుచికి మరో శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
2: హలో
1: అభిరుచికి స్వాగతం అండి. నమస్తే. మీ పేరు?
2: నా పేరు లక్ష్మి. బద్దేల నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: లక్ష్మి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
2: సువర్ణ సుందర నుంచి హాయి హాయిగా.
1: హాయి హాయిగా ఆమని సాగిని.
2: ఆ పాట
1: విన్నారా ఉదయం కార్యక్రమాన్ని?
2: విన్నాను సార్. మీరు అంజలిదేవి గారి గురించి మంచి మాటలు పాటలు వినిపించారు. పాటలన్నీ బాగా చక్కగా ఉన్నాయి. మంచి పాటలు వినిపించారు సార్. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు అండి. మీరు విని మీ అభిప్రాయం చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మరి పాట సిద్ధంగా ఉంది, విందామా అండి
2: సార్? ఒక మాట సార్, పూర్వము దూరదర్శన్ లో తెలుగు వార్తలు జరుగుతారు తరిస్తారని.
1: అవునా?
2: మీ మాటలు మీ వ్యాఖ్యానం ఏంటంటే ఆ సార్ గుర్తుకొస్తున్నారు.
1: దూరదర్శన్ దూరం నుంచి దర్శించుకున్నారైతే ఇప్పుడు నమస్తేనండి.

దని మద నిద నిరి నిరి దని దని మద మద గమ గమ గమ దని ద గమ దని ద దని ద. హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో అభిరుచి.

0: వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19, ఎస్టీడి కోడ్ 0852. మరి రైలు బండి పట్టాలపై పయనించినట్లు మన జ్ఞాపకాలు ఈ పాటల స్వరాలపై హాయిగా సాగిపోతున్నాయి. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నృత్యం చేయకుండా నుంచి విజయలక్ష్మి సార్, కడప.
0: చెప్పండి విజయలక్ష్మి గారు, ఏ పాట కావాలి?
1: తెలి పుస్తకంలో నుంచి.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: అంటే పెళ్ళిది శ్రీరస్తు శుభమస్తు, అందులోనే.
0: శ్రీరస్తు శుభమస్తు, తప్పకుండా అండి. పాట అయితే వినిపిస్తాను. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. కార్యక్రమాలు విన్నారా? ఈరోజు ఉదయం అంజలి గారి ప్రత్యేక పాటలు వేశాను, వినట్లేదు? వింటూనే ఉన్నారా? బాగున్నాయమ్మా, నచ్చాయా మీకు పాటలు? అవి
1: చాలా బాగున్నాయి సార్, మీ కార్యక్రమాలు అన్ని బాగుంటాయి సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు. మరి మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఉత్తరం ద్వారా కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా కానీ తెలియపరచవచ్చు కార్యక్రమాలపై. ఏమండి?
1: ఓకే సార్, చేస్తాను సార్.
0: చేయండి. మరి ధన్యవాదాలు. మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినిపిస్తాను.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే, వెల్కమ్.

0: ఒక్క ఫోన్ కాల్ ఎన్నో తీపి జ్ఞాపకాల కలయిక. మరి అటువంటి తీపి జ్ఞాపకాలను మరొకటి మనం చూద్దాం. హలో, అభిరుచికి స్వాగతం అండి. మీ పేరు?
1: నా పేరు గంగాధర్ సార్.
0: గంగాధర్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నంద్యాల నుంచి.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? సినిమా పేరు వినిపించలేదు, మరొకసారి చెప్పండి.
1: కేజీఎఫ్ సార్.
0: ఏంటి? కేజీఎఫ్?
1: అవును సార్.
0: అందులో నుంచి ఏంటి?
1: అందులో నుంచి సలాం రాఖీ భాయ్ అనే ఒక
0: కేజీఎఫ్ టూ
1: కాదు సార్, వన్.
0: వన్నా?
1: అవును సార్.
0: ఓకేనండి, వినిపిస్తాను. మరి విందామా? ఏం చేస్తుంటారు మీరు?
1: డిగ్రీ థర్డ్ ఇయర్ చేస్తాను.
0: డిగ్రీ థర్డ్ ఇయర్, అందుకే ఒక మంచి కేజీఎఫ్ నుంచి ఒక క్రేజీ సాంగ్ అడిగారు. ఓకేనా?
1: ఓకే,
0: వినిపిస్తాను, వినండి.
1: ఉంటాను.

0: హలో, అభిరుచి కార్యక్రమం అండి. హలో,
1: హలో,
0: అభిరుచికి స్వాగతం అండి. మీ పేరు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు సావిత్రి సార్, కడప నుంచి చేస్తాను.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: జరిగిన కథలో భలే మంచి రోజు.
0: భలే మంచి రోజు వినిపిస్తానండి. విందామా పాట?
1: ఏం సార్?
0: పాట విందామా అండి?
1: సరే సార్.

0: శ్రోతల అభిరుచికి అద్దం పట్టే చిత్రగీతాలు వింటున్నారు. మరి మరో శ్రోత ఈ ఇష్టమైన పాట ఏది అడుగుతారో చూద్దాం. హలో,
1: నమస్కారం అండి. శ్రీనివాస్ అన్న పేరు.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.

0: అభిలాష శత్రువును అండి.
1: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు?
0: హైదరాబాద్ సార్, మైదీపట్నం.
1: శ్రీనివాస్ గారు చెప్పండి.
0: సార్ అభిలాష శత్రువులో.
1: అభిలాషనా?
0: అవును సార్. తల్లి పొద్దున కాడ ఉంటా సార్, ఆ పాట కావాలి.
1: ఏ పాట?
0: తల్లి పొద్దున కాడ చంపండి, ఆ పాట కావాలి సార్.
1: వినిపిస్తానండి, వినండి.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: ఇవాళ హలో అభిరుచి సమ్మోహన ప్రయాణంలో చివరిగా మన మనసును మురిపించే ఆ మధుర గీతం ఏంటో చూద్దాం. హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి,
1: భూపాల్ రెడ్డి మాట్లాడుతున్నా.
0: చెప్పండి, చివరి శ్రోత, ఏ పాట, ఏ చిత్రం?
1: ఏదో ఒకటి బర్త్డే పాట వేయండి సార్.
0: ఏదో ఒకటి వేయాలనా?
1: నాకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నీకు కోరుతున్నా సార్. శ్రోతను 40 సంవత్సరాలు దగ్గర దగ్గర షాప్
0: పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్స్ సార్.
0: ధన్యవాదాలు అండి.

హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఎల్ నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫానులు వంటి అంశాలు రైతులపై మరియు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో అంటే ఏంటి, దీనిని సూపర్ ఎల్నినోగా ఎప్పుడు పరిగణిస్తారు, భారత నైరుతి ఋతుపవనాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై దీని ప్రభావం ఎలా ఉండవచ్చు, ఈ పరిస్థితులలో రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే

0: బంగాళాఖాతంలోని అల్పపీడనాలు, వాయుగుండాలు మన వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశాల గురించి పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు వివరించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉండడం జరుగుతూ ఉంది భారత వాతావరణ శాఖకు చెందిన అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ రోజులు మనం వింటూ ఉన్నాం మేడం ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో అని చెప్పి, అసలు ఎల్నినో అంటే ఏంటి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు మేడం.
1: ప్రస్తుతం మనకి ఎల్నినో అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి, అట్లాగే అది రానున్న నెలల్లో కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ గా మనం ఎల్నినో అంటే ఏంటి అని చూసుకుంటే గనక, మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంటే గనక అనామలీస్ అవి అబోవ్ 0.5 degrees Celsius గానీ అట్లాగే 1.5 degrees Celsius అబోవ్ ఉంటే గనక అనామలీస్, అప్పుడు ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉండటం వల్ల ఆ టైంలోని ఎల్నినో కండిషన్స్ డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి వర్షపాతం, అది కన్వెక్షన్ అది వచ్చి వర్షపాతం కలుగుతుంది. అబ్నార్మల్ సిచ్యువేషన్ అది. యాక్చువల్లీ మనకి ఈ నోవా ప్రకారంగా మనం చూసుకుంటే, క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ ప్రకారంగా, ప్రస్తుత ఎల్నినో అనేది ఆ ప్రాంతాల్లోని తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రాల్లోని అనామలీ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది 1.2 degrees Celsius అబోవ్ నార్మల్ గా ఉంది. అలాగే చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో 2.7 degrees Celsius అబోవ్ నార్మల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి కూడా ఫేవరబుల్ గా ఉండటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలపడే అవకాశం ఉంది. అట్లా అక్టోబర్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఆఖరికి 2026 ఆఖరికి ఈ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ అవి కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చూసుకుంటే మనం ఎల్నినో అనేది ఒక సముద్రానికి సంబంధించింది కాదు, ఇది ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్ వల్ల ఈ సర్క్యులేషన్స్ అన్ని ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఎల్నినో కండిషన్స్ వస్తాయి.
0: మేడం, మరి సూపర్ ఎల్నినో అనే పదాన్ని మనం వింటూ ఉన్నాం మేడం, సో అకార్డింగ్ టు మెట్రాలజికల్ టెర్మినాలజీ దీనిని ఏ విధంగా నిర్వచిస్తారు, ప్రస్తుత పరిస్థితిని సూపర్ ఎల్నినోగా పరిగణించడానికి అవసరమైన ప్రమాణాలు ఏంటి మేడం?
1: ప్రస్తుతం మనం ఒకసారి సూపర్ ఎల్నినో అనేది ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఎల్నినో రాకముందనే సూపర్ ఎల్నినో వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ సూపర్ ఎల్నినో అనేది టెర్మినాలజీ కొత్త పదం, ఇది అసలు మనకు డిఫినేషన్ అనేది లేదు. మనకి ప్రస్తుతానికి మెట్రాలజికల్ గా చూసుకున్నా, వరల్డ్ మెట్రాలజికల్ గా చూసుకున్నా కూడా మనకు వీక్, మోడరేట్, స్ట్రాంగ్ అట్లాగే వెరీ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ ఉంటాయి అని మాత్రం చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏమవుతుంది అంటే ఈ రోజుల్లోని మీడియా పరంగా గానీ అందరూ చెప్పుకోవడం వల్ల వెరీ స్ట్రాంగ్ ఎల్నినో ఉంటుంది అని, వేరియస్ మోడల్స్ అవి ప్రతి వాళ్ళ ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హయ్యర్ ఎల్నినో కండిషన్స్ కనిపించేసరికి ఈ సూపర్ ఎల్నినో అని మొదలు పెట్టారు. కానీ మనకి మెట్రాలజీ డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే వీక్, మోడరేట్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, అట్ ద మోస్ట్ ఎల్నినో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వచ్చింది అని మాత్రము చెప్తూ ఉంటారు. ఎక్కడ పేపర్స్ పబ్లికేషన్స్ లో గానీ డెఫినేషన్ ప్రకారంగా గానీ ఎల్నినో మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో, సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో నినో 3.4 అంటాం ఆ రీజియన్ ని. సో దాంట్లోని మనకి ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి గానీ 0.5 degrees Celsius ఎక్కువగా ఉంటే గనక నార్మల్ ఎల్నినో కండిషన్స్, అట్లాగే స్ట్రాంగ్ ఎల్నినో అంటే 1.5 degrees Celsius అబోవ్ నార్మల్ ఉంటే స్ట్రాంగ్ అని అంటాం. వెరీ స్ట్రాంగ్ అంటే ఇంకా 1.5 degrees Celsius కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూ కన్నా, దాన్ని స్ట్రాంగ్ అని, ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ ఈ సూపర్ ఎల్నినో అనేది నాన్ అఫీషియల్ అంటే అందరి వాడుకలో వచ్చేసింది ఆ పదం, కొంచెం హయ్యర్ వాల్యూ కనిపిస్తుంది అని చెప్పేసరికి ప్రతి వాళ్ళు కూడా సూపర్ ఎల్నినో అనే వాడుక పదం వచ్చింది. కానీ సూపర్ ఎల్నినో అనేది డెఫినేషన్ లేదు. మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏంటి అంటే వీక్ గాని, స్ట్రాంగ్ గాని, వెరీ స్ట్రాంగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది 1950లో ఇటువంటి ఎల్నినో కండిషన్స్ అవి రావటం జరిగినాయి. తర్వాత మనకు ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 75 ఇయర్స్ మనకి ఇట్లాంటి స్ట్రాంగ్

0: ఎల్నినో కండిషన్స్ కనపడుతున్నాయి.
1: మేడం, ఎల్నినో ఏర్పడడానికి పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాయుపీడనం, గాలుల మార్పులు ఏ విధంగా కారణమవుతున్నాయి మేడం?
0: ఎప్పుడు కూడా ఎల్నినో మనకి నీనో 3.4 అనేది మెయిన్ అని. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎల్నినో వచ్చినప్పుడు మనకు మూడు రకాలు, ఒకటి న్యూట్రల్ కండిషన్స్, ఇంకోటి లానినా, ఇంకొకటి లానినా. లానినా అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ బిలో నార్మల్ ఉండడం, కూలింగ్ ఉండడం. ఎల్నినో అంటే వార్మింగ్ ఉండడం, నార్మల్ వాల్యూ కన్నా హయ్యర్ గా ఉండటం. న్యూట్రల్ అంటే బిట్వీన్ -0.5 అండ్ +0.5 degrees Celsius సీ సర్ఫేస్ టెంపరేచర్స్ నార్మల్ వాల్యూ కన్నా ఉండటం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన న్యూట్రల్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని వార్మింగ్ అనేది జరుగుతుంది. వార్మింగ్ అది జరిగినప్పుడు ఈ హాట్ వాటర్ పూల్ అంతా కూడా మనకి ఈ గాలులవి కూడా ఆస్ట్రేలియా వైపు, ఇండోనేషియా వైపు మరలుతుంటాయి. మరలినప్పుడు అక్కడ టాల్ టవరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి కన్వెక్షన్ అది ఫామ్ అయ్యి అక్కడ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అయి ఫామ్ అయ్యి రెయిన్ అది వస్తూ ఉంటుంది, కన్వెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఎల్నినో వచ్చినప్పుడు ఈ పీడనం ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది మార్పు జరిగి వెస్టర్న్ పసిఫిక్ సముద్రంలో తక్కువ ఉండవలసినటువంటి పీడనం మనకి ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో ఉండటం జరగడం వల్ల విండ్ ప్యాటర్న్ అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఇండోనేషియా వైపు వెళ్లకుండా, ఆస్ట్రేలియా వైపు వెళ్లకుండా అది విపరీత దిశలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగినప్పుడు కన్వెక్షన్ ఎప్పుడు కూడా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో కనపడటం, అక్కడ డౌన్ వెల్లింగ్ జరగటం, ఇక్కడేమో అప్ వెల్లింగ్ జరగవలసిన చోట డౌన్ వెల్లింగ్. అంటే ఓషన్ లో బయటికి రావాల్సిన వాటర్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫిషరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, ఫిష్ కంటెంట్ అదంతా కూడా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి ఏర్పడుతుంటాయి ఎల్నినో అవి వచ్చినప్పుడు. ఇంకొకటి మనకి ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి, అక్రాస్ ది ఈక్వేటర్ మూవ్ అవుతూ ఉంటుంది భూమధ్య రేఖ చుట్టూరు. అవి ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు అది కూడా మనకి వీక్ అవుతూ ఉంటుంది కండిషన్. వీక్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లోని ఇండోనేషియాలో మన ఇండియా వైపు కురవాల్సిన వర్షం అది తగ్గుతూ ఉంటుంది, గాలి కూడా దిశ మారుతూ ఉంటుంది.
1: మేడం, అంటే మన భారత నైరుతి ఋతుపవనాలపై సాధారణంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉందంటారు?
0: భారత ఋతుపవనాలు అనేవి ఇస్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎల్నినో. దేర్ ఆర్ ఎల్నినో ఇయర్స్ వేర్ ఇండియా హ్యాడ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆర్ అబౌవ్ నార్మల్, కూడా స్లైట్లీ అబౌవ్ నార్మల్. 60% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ మనకి డెఫిసిట్ చూపించినప్పటికీ దేర్ ఆర్ ఇయర్స్ 40% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ హ్యావ్ బిన్ నార్మల్ ఆర్ అబౌవ్ నార్మల్ కండిషన్స్. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ తూర్పు గాలిలు ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రం ఇది, వాటిని వాకర్ సర్క్యులేషన్ అంటాం. వాకర్ సర్క్యులేషన్ రివర్స్ అవుతుంటది, వీక్ అవుతుంటది. అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం నుంచి రావాల్సిన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కానీ ఆ గాలి కానీ రివర్స్ అయ్యి వీక్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ లోకి వచ్చేసరికి సర్క్యులేషన్స్ వీక్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియన్ మాన్సూన్ అనేది సర్క్యులేషన్ ప్యాటర్న్ అది బలహీన పడుతుంది అని మీనింగ్. కానీ ఇది చెప్పడానికి కరెక్ట్ కాదు ఎల్నినో గ్యారంటీగా డ్రాట్ ఇయర్ కి డీల్ చేస్తుంది అని. దీనికి మనకి లోకల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ రీజియన్ అదే ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం కాకుండా మనకి ఆ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ లో గాలులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి రెండు ఉంటాయి, ఒకటి ఇండియన్ ఓషన్ డైపోల్ IOD, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇంకొకటి MJO మాన్సూన్ రెయిన్ఫాల్, మాన్సూన్ సర్క్యులేషన్, ఇంకా లో ప్రెజర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ అయ్యి లోకల్ గా బే ఆఫ్ బెంగాల్ లో డెవలప్ అయ్యి అక్కడ జెనిసిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే గనక మనకి వాటి వల్ల ఈ సీ కోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంటర్నల్ గా అవి ట్రావెల్ చేసి ఆరి స్టేట్స్ లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది.
1: మేడం, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎల్నినో ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే ప్రాంతాల వారీగా మనకి ఏమన్నా తేడాలు కనిపించే అవకాశం ఉందా?
0: యాక్చువల్లీ అది యూనిఫామ్ గా ఉండదండి. ఎప్పుడు కూడా ఎల్నినో ప్రభావమే కాదు, ఎప్పుడు కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అవి ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అంటే మనకి లో ప్రెజర్ సిస్టమ్స్ అవి డిప్రెషన్స్ అవన్నీను. అయితే ఇవి ఏమవుతాయంటే ఈ ఎల్నినో అవి వచ్చినప్పుడు వీక్ గా ఉండటం గాని లేకపోతే 3-4 రోజులు ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ ఒక రోజే ఉండటం లేకపోతే డెవలప్ అవుతూ ఉండి డెవలప్ అవ్వకుండా మానేయటం, డిప్రెషన్ అయినప్పటికీ వర్షం రా

0: ఓన్లీ క్లౌడ్స్ తో పాటు మాయిశ్చర్ ఉండి వెళ్ళిపోవటం, ఎక్కువ వర్షపాతం ఇవ్వకపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటే, రీజనల్ ఎఫెక్ట్ గా స్పెషల్లీ చూసుకుంటే ఇది యూనిఫార్మిటీ ఉండదు. సో మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే జనరల్లీ మనకి లో ప్రెజర్ సిస్టమ్, సినాప్టిక్ సిస్టమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది. నార్త్ కోస్టల్ ఏపీ అట్లాగే ఒడిశా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి. ఇవి మనకి ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అట్లాగే నార్త్ తెలంగాణ లేకపోతే అటువైపు మూవ్ అయిపోతూ ఉంటాయి, మధ్యప్రదేశ్ వైపు మూవ్ అయ్యి అట్లాగా నార్త్ వర్డ్ మూవ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మన ఈస్టర్న్ గాడ్స్ ఓరోగ్రఫీ ఎఫెక్ట్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో అవి ఎల్నినో ఇయర్స్ లోనే వీక్ గా ఉంటుంది. అయితే రాయలసీమలో మాత్రం ఎక్కువగా కూడా ఇవి లేకపోవడం వల్ల ఎక్కువగా కూడా వల్నరబులిటీ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ఎక్కువగా కూడా ఇజ్ రెయిన్ ఫెడ్ జోన్. సో ఈ టైమ్ లోనే ఎక్కువగా వర్షపాతం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, బే సిస్టమ్స్ వల్ల ఆ ట్రాక్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ రాయలసీమకి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో కూడా ఎక్కువగా రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కనిపించవచ్చు. లైక్ కోనసీమ ఏరియాలో మనకి వెస్ట్ గోదావరి గాని, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా మంచి రెయిన్ ఇచ్చే జోన్స్, హైయెస్ట్ రెయిన్ జోన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు కురవాల్సినంత వర్షం కురవనప్పటికీ కొంతమేరకు వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చూసుకోవాలి అంటే ఎల్నినో ఒక్కటే రెస్పాన్సిబుల్ కాదు. ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద మాన్సూన్ రెయిన్ఫాల్. ఈవెన్ ద రీజనల్ థింగ్స్, ద ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెజర్ సిస్టమ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ గానీ, అట్లాగే వాటి ట్రాక్ గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ గాని, ట్రఫ్ గాని, కన్వర్జెన్స్ ఆఫ్ మాయిశ్చర్ సీలోంచి ల్యాండ్ మీదకి, ఇవన్నీ కూడా లోకల్ ఎఫెక్ట్స్ రెస్పాన్సిబుల్ కొంతమేరకు వర్షం రావడానికి.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని ఐఎండీ ఏ విధంగా అంచనా వేస్తుంది?
0: యాక్చువల్లీ ఎల్నినో మాత్రమే తీసుకోరండి, ఐఓడి, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇట్లాంటి ఇండియన్ ఓషన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ గాని, అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ వాటి యొక్క కూడా మనం ఆ డిటర్మిస్టిక్ ఈక్వేషన్ లో గానీ, స్టాటిస్టికల్ ఈక్వేషన్ లో గానీ తీసుకుని ఇట్లాంటి లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మంత్ వైజ్ అట్లాగే సీజన్ వైజ్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈసారి చూసుకుంటే గనక సెంట్రల్ అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని బిలో నార్మల్ ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే లెస్ దెన్ 94% లాంగ్ పీరియడ్ యావరేజ్. అట్లాగే మనం చూసుకుంటే గనక నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియాలో కూడా నార్మల్ గాని, బిలో నార్మల్ కండిషన్స్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకుంటే కంపేర్ టు నార్త్ కోస్టల్ ఏపీ, కద్మ రీజన్స్ అన్ని కూడా మనకి ఆరెంజిష్ కలర్ అట్లాగా, అంటే అవి బిలో నార్మల్ కండిషన్స్ ఉండి నార్త్ కోస్టల్ ఏపీలో మాత్రము కొంతమేరకు స్లైట్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అనేది కూడా కనిపిస్తున్నాయి స్టాటిస్టిక్స్ ప్రకారంగా.
1: మేడం, మీరు ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు ఎల్నినో ఇస్ నాట్ ఓన్లీ రీజన్ ఫర్ ద డెఫిషియెంట్ రెయిన్ అని చెప్పి, మేడం మరి ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని ప్రాంతాలు మనకి భారీ వర్షాలు కానివ్వండి, ఆకస్మిక వరదలు, సో ఇలాంటివి సంభవిస్తున్నాయి కదా మేడం, సో ఎందుకంటారు?
0: ఎల్నినో ఉన్నప్పటికీ యాక్చువల్లీ ఏంటంటే ఆ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది మనకు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉండాల్సిన చోట వీక్ అవుతూ ఉంటుంది. కానీ దేర్ ఇస్ సమ్ కాంపెన్సేషన్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ కప్లింగ్ లో. అప్పుడేమవుతుందంటే అది ఎక్కడైతే వర్షపాతం అది ఎక్కువగా ఉండకూడదు అక్కడికి వెళ్లి కూడా వర్షాలు అవి, వరదలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చూసుకుంటే మనకి ఎల్నినో సీజనల్ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ప్రకారంగా ఒక్కొక్కప్పుడు లో ప్రెజర్ ఏరియాస్ గాని, డిప్రెషన్స్ గాని, ఈ మాన్సూన్ ట్రఫ్ గాని, అట్లాగే ఈ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో, మాయిశ్చర్ కన్వర్జెన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వేరే చోటకి ఈ గాలిని మళ్లించి దే మే కాజ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ ఓవర్ దట్ రీజన్. ఆ రెయిన్స్ కూడా ఏంటి అంటే దేట్ మే బి హెవియెస్ట్, మీన్స్ ఇట్ మే బి ఎక్స్ట్రీమ్లీ, బట్ 2-3 డేస్ లో అవి కుండపోత వర్షంగా కురిసి ఆ రీజన్ అంతా కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా పీరియడ్ అంతా కూడా డ్రై ఉంటుంది, లేకపోతే బిలో నార్మల్ ఉంటుంది, లేకపోతే క్లౌడీ కండిషన్స్ తోటే మినహాయించి ఉండిపోతుంది. కానీ సపోజ్ ఆగస్ట్ ఈస్ ద మెయిన్ మంత్ ఫర్ మాన్సూన్, సో అప్పుడు ఏమవుతుందంటే లో ప్రెజర్ సిస్టమ్ 5 రావాల్సిన లో ప్రెజర్ సిస్టమ్ ఒకటే రావచ్చు. వచ్చి అది 1-2 డేస్ కుండపోత వర్షం ఫట్ ఫట్ కురిచి ఆ ప్రాంతం

0: అంతటా కూడా ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: మేడం, అంటే ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేయడంలో మీరు ఇందాక చెప్పినట్టు ఐఓడి, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి ఎంత ముఖ్యమైనది అంటారు? ప్రస్తుతం మనకి ఐఓడి పరిస్థితి ఎలా ఉంది?
0: ప్రస్తుతం ఐఓడి చూసుకుంటే మనకి న్యూట్రల్ కండిషన్ ఉంది. పాజిటివ్ ఐఓడి అనేది ఇండియాకి చాలా ఫేవరబుల్ కండిషన్. ఎల్నినో ఉన్నప్పటికీ ఇక్కడ పాజిటివ్ ఐఓడి అంటే మనకు ఈ వెస్టర్న్ నార్త్ ఇండియన్ ఓషన్ కి, ఈ బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ నార్త్ ఇండియన్ ఓషన్ కి అది అనామలీ. సో అది గాని పాజిటివ్ ఉంటే గనక విండ్స్ అవేతోనే స్ట్రాంగ్ గా ఉండి మాయిస్చర్ కన్వర్జెన్స్ ఉండటం వల్ల వర్షాలు అయ్యి పడే అవకాశం ఉంటుంది. అది నెగటివ్ ఐఓడి అంటే దీనికి విరుద్ధ పరిస్థితి. అంటే అప్పుడు ఎల్నినోతో కూడి నెగటివ్ ఐఓడి ఉంటే గనక వర్షాలు అవి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఐఓడి ఎల్నినో రెండు కలిపి ఉంటే గనక పాజిటివ్ ఐఓడి ఉంటే మన కొంతమేరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. అదే నెగటివ్ ఐఓడి ఎల్నినో ఉంటే గనక మరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2026 జూన్ జూలై చూసుకుంటే ఆల్రెడీ డెఫిసిట్ రైన్ఫాల్ వచ్చింది. ఇప్పటిదాకా 10వ తారీఖు వరకు ఆగస్ట్ నెల చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ కి మొత్తం మీద డెఫిసిట్ రైన్ఫాల్ కనపడింది, -38%. అలాగే ఓన్లీ కోస్టల్ ఏపీ, ఓన్లీ రాయలసీమ తీసుకున్నా కూడా డెఫిసిట్ రైన్ఫాల్ కనిపిస్తుంది మొత్తం మీద. అయితే మనకి ఇప్పుడు ఐఓడి న్యూట్రల్ దిశలో ఉన్నప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్ అది ఫేవరబుల్ గా ఉండకపోవడం వల్ల సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈస్ట్ సెంట్రల్ బేలో లో ప్రెజర్ సిస్టమ్స్ గానీ అలాగే సినాప్టిక్ సిస్టమ్స్ అవి నార్త్ వర్డ్ మూవ్ అయ్యి నార్త్ వెస్ట్ వర్డ్ డిస్ట్రిక్ట్స్, హిమాలయ ప్రాంతాలు కొంతమేరకు ఆ ప్రాంతాల్లోనే వర్షాలు కురుస్తున్నాయి. అంటే మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో మనకు నార్త్ వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ సెంట్రల్ బే వరకు అది రావట్లేదు, అది ఓన్లీ హెడ్ బే వరకు ఉండి ఆ సిస్టమ్స్ అన్ని కూడా మనకి నార్త్ ఇండియా వైపు మూవ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి విపరీత దశలు, విరుద్ధ దశలు ప్రస్తుతం కనపడుతున్నాయి. కాబట్టి రెయిన్ఫాల్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి, బ్రేక్ పీరియడ్ ఎక్కువగా ఉంది. అట్లాగే క్లియర్ స్కైస్ కండిషన్స్ అంటే ఎండ అది బాగా ఉంది పగల్పూట. సో అట్లాగే వీటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ కండిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, అంటే మాయిశ్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మాయిశ్చర్ బాగా తక్కువైపోతుంది. తక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇరేడియన్స్ ఫ్రమ్ ద సాయిల్ అది ఎక్కువగా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ కూడా బాగా వేడెక్కి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: మేడం, అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉందంటారు?
0: యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెయిన్ఫాల్స్ అవి బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కురిసినప్పటికీ మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కూడా 1 or 2 ప్లేసెస్ లోనే కురుస్తున్నాయి లాస్ట్ 60 డేస్ నుంచి చూస్తున్నా, కొన్ని 70 డేస్ నుంచి చూస్తున్నా కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే క్లియర్ స్కై కండిషన్స్ అంటే క్లౌడీనెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే బ్రేక్స్ పీరియడ్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈ సాయిల్ లో కూడా మాయిశ్చర్ అది క్రమేపగా తగ్గిపోతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తే గనక మనకు ఈ ఉష్ణోగ్రతలు అవి బాగా పెరుగుతూ ఉండటం వల్ల టెంపరేచర్స్ కూడా నార్మల్ వాల్యూ కన్నా +1 to +3 degrees Celsius హైగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో.
1: మేడం, మరి ఎల్నినో కారణంగా తుఫానుల సంఖ్య తగ్గుతుందా లేక తుఫాన్ల తీవ్రత ఏర్పడే ప్రాంతం, ప్రయాణ సమయం, ఆ మార్గం మార్పులు రావచ్చు అంటారా?
0: ఎల్నినో కండిషన్స్ మనకి అక్టోబర్ నవంబర్ లో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో కండిషన్స్ అవి మనకి బాగా పెరిగితే గనక ఈ రెమినెంట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వల్ల బే ఆఫ్ బెంగాల్ లోకి ట్రావెలింగ్ మూవ్మెంట్ కూడా తగ్గుతుంది. మూవ్ అయినప్పుడు మనకి మూవ్ కానప్పుడు సో సైక్లోన్స్ అక్టోబర్ డిసెంబర్ లో వచ్చేవి కూడా ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశము కనిపిస్తుంది. ఈ లో ప్రెజర్ సిస్టమ్స్ కూడా ఈసారి చాలా తక్కువగా కనిపించింది.
1: మేడం, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆ వాయుగుండాలు మన ఆంధ్రప్రదేశ్ వర్షపాతాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి?
0: బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం అవ్వచ్చు, లో ప్రెజర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అవి చాలా ఎఫెక్టివ్. అవి గాని మనకి ఈస్ట్ సెంట్రల్ బేలో అట్లా ఫామ్ అయ్యి మనకి నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయితే గనక నార్త్ కోస్టల్ ఏపీ అవి కూడా వర్షాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈస్ట్ బేలో ఫామ్ అయితే, ఈస్ట్ సెంట్రల్ బే వైపు మూవ్ అయితే గనక అవి మనకు మోస్ట్ ఆఫ్ ద లో ప్రెజర్ సిస్టమ్స్ అవి నార్త్ కోస్టల్ వైపు మూవ్ అయ్యి ఛత్తీస్గఢ్ వైపు మూవ్ అయ్యి తెలంగాణ వైపు మూవ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ బేలో లో ఫామ్ అవుతాయి గనక సదర్న్ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీలో మనకి రెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అవి ట్రావెలింగ్ బట్టి చూసుకుంటే ఒక్కొక్కసారి నార్త్ రాయలసీమ రీజియన్

కూడా వర్షాలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాగ వాటి ఫార్మేషన్ ఏరియాని బట్టి, అట్లాగే వాటి జెనసిస్ బట్టి, ఆ ట్రావెలింగ్ మూవ్మెంట్ బట్టి ఏ దారి అయితే మూవ్ అవుతూ ఉంటాయో అక్కడ అంతా కూడా ఈ

0: ఓరోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల మనకు మన్యం ప్రాంతం గాని, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గాని, అట్లాగే ఈ కృష్ణా, గుంటూరు, అట్లాగే ఒంగోలు, నెల్లూరు, ఇవన్నీ కూడా మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కొంతమేరకు లైట్ టు మోడరేట్ రేంజ్ వరకే ఇప్పుడు పరిమితం అయ్యాయి.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రస్తుతం వాతావరణ అంచనాలలో ఉపయోగిస్తున్న న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్, ఇవి ఏ విధంగా రైతులకు ఉపయోగపడే స్థాయిలో సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి?
0: అయితే ఈ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం వే లాంగ్ బ్యాక్ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్స్ అవి స్టార్ట్ చేయడం 1D, 2D, 3D మోడల్స్ తో మొదలు పెట్టినాయి. ఈ రోజు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తోటి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మోడల్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇండియా కూడా వాటి మోడల్స్ ని వాళ్ళ రీజియన్ వైజ్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇవి గ్రిడ్ ఇదివరకు మనకి స్టార్ట్ చేసినప్పుడు వే బ్యాక్ హిస్టరీ ఆఫ్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్ చూసుకుంటే 250 కిలోమీటర్స్ ఒక్కొక్క గ్రిడ్ పాయింట్ ఉండేది. సో అప్పుడు డే కి ఒక్కసారి మాత్రమే ఫోర్కాస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇవి మనకి మోడల్స్ 4 టైమ్స్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాయి. గ్రిడ్ ఆఫ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవ్రీ గ్రిడ్ దగ్గర మనకి రెయిన్ ఫాల్, అట్లాగే టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, క్లౌడీనెస్, సన్షైన్, వేరియస్ డిరైవ్డ్ పారామీటర్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, నియర్లీ IMD ఈస్ యూజింగ్ 6 to 7 మోడల్స్. GFS మోడల్ అవ్వచ్చు, GFS USA మోడల్ అవ్వచ్చు, ECMWF, UK Met Office, UK Met Office ఇండియా మోడల్, NCMRWF మోడల్, IITM లో ఉన్నటువంటి GFS, ఇప్పుడు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అనేది ఒకటి బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి MME దాన్ని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, దాంతో మనకు ఎవ్రీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోని రెయిన్ ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అందులోకి డేటా అసిమ్యులేషన్, రాడార్ డేటా, సాటిలైట్ డేటా, అబ్జర్వేషన్స్ అవి కూడా మనకి బాగుండాలి. అందులో వెళ్తే గనక ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకుని మనకి కరెక్ట్, అంటే మోడల్స్ ఈజ్ ఓన్లీ అ వర్చువల్ థింగ్, సో మనకి రియలిస్టిక్ కి నియరెస్ట్ అబ్జర్వేషన్ మనకి అందుబాటులో ఉంటుంది.
1: మేడం, IMD నుంచి వచ్చే డిస్ట్రిక్ట్ వైజ్ లేదా బ్లాక్ వైజ్ వెదర్ అడ్వైజరీస్ ను రైతులు ఎలా పొందవచ్చు అంటారు? వాటిని వ్యవసాయ నిర్ణయాలకు వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: అయితే మనకు ఎవ్రీ డే బ్లాక్ వైజ్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాము IMD అమరావతి నుంచి, అట్లాగే వేరియస్ ఆల్ ఇండియా మెట్రాలజికల్ సెంటర్స్, అగ్రికల్చర్ సెంటర్స్ నుంచి. ఇది మనకు AMFUs అనుబంధంతో జరుగుతుంది, అగ్రో మెట్రాలజికల్ ఫీల్డ్ యూనిట్స్, అంటే ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ తో అనుబంధంగా పెట్టుకుని చేస్తున్నాము. అట్లాగే మనకు వీక్లీ 2x డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటుగా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే, ఆ వర్షం వల్ల ఆ రీజియన్ లో ఏం పంట ఉంది, ఆ పంటకి ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఒకవేళ పంట లేకపోతే ఎక్కువగా కూడా దెబ్బతిన్న ప్రాంతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్స్ అవి చేసుకోవాలి విత్ రిలేషన్ టు ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే గనక ఈ ఫోర్కాస్ట్ మనకు మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, మాక్సిమం రిలేటివ్ హ్యూమిడిటీ, మినిమం రిలేటివ్ హ్యూమిడిటీ, అట్లాగే రెయిన్ ఫాల్, సన్షైన్ అవర్స్, క్లౌడీనెస్, ఈ 8 పారామీటర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయం తోటి చేస్తున్నాం. కాబట్టి అక్కడ AEOs విలేజ్ అధికారులు కూడా ఉంటారు అగ్రికల్చర్, ఒకవేళ రైతులకు అవగాహన లేకపోతే గనక నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు.
1: మేడం, మరి ఎల్నినో మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్, మీరు చెప్పినట్టు వార్మింగ్ ఓషన్స్, ఇతర వాతావరణ వ్యవస్థలు, ఇవన్నీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయి?
0: డెఫినెట్లీ అండి, క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, మోర్ దెన్ 100 ఇయర్స్. సో డికేడల్ వేరియేషన్స్ అవి చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు పెరుగుదల అనేది ఉంటుంది, తగ్గుదల అని ఉంటుంది, దాని ప్రకారంగా రెయిన్ ఫాల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్. నాట్ ఓన్లీ ఇంటర్ యాన్యువల్ వేరియబిలిటీ, అంటే సంవత్సరం సంవత్సరం వర్షం మార్పే కాకుండా విత్ ఇన్ ద సీజన్, సీజన్ అంటే మనకి ఏంటి, నైరుతిలో జూన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15th of October వరకు కూడా వర్షాలు పడతాయి నైరుతిలో. సో ఇందులో కూడా మనకి మార్పు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆగస్ట్ లో కూడా బ్రేక్స్ వస్తాయి పీక్ రెయిన్ఫాల్ సీజన్, సో జూలైలోనే పడుతుంటాయి ఎక్కువ వర్షాలు. ఒక్కోసారి జూలైలో మనకి ఎక్కువగా వర్షాలు పడకపోయినా ఆగస్ట్ ఎండింగ్ లో గానీ సెప్టెంబర్ 1st week లో గానీ వర్షపాతం పడుతుంది. అట్లాగే విత్డ్రాయల్ ఫేజ్ లో

0: అక్టోబర్ 15th to 20th కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వర్షపాతం అనేది కనపడుతూ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ వేరియబిలిటీ అనేది సర్వసాధారణం. 1 year to year ఈ క్లైమేట్ చేంజ్ అనేది చూసుకుంటే మనకి మ్యాన్ మేడ్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండింది ఇందులో. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద రియలిస్ట్. ఇందులో ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అర్బనైజేషన్ ఇస్ ద మెయిన్ థింగ్, తర్వాత డిఫారెస్టేషన్, తర్వాత కెనాల్స్ అన్ని కూడా మనకు ఆక్యుపై చేయడం అట్లా. సో అవి కూడా మన కొంతమేరకు రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద క్లైమేట్.
1: మేడం, మరి కార్యక్రమంలో చివరిగా ఎల్నినో గురించి ప్రజల్లో ఉన్న భయాలు మరియు అపోహలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎల్నినో వచ్చిందంటే కరువు వస్తుందని కాదు, కానీ వర్షపాతం అది తక్కువగానే ఉంటుంది. తగిన చర్యలు అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయంగానే మనము ఎల్నినో వచ్చింది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుందని ముందే భయపడకుండా అధికారులు చెప్పిన విధంగా మనము అధికారుల సమన్వయంతో పాటిస్తే గనక, సపోజ్ ఇప్పుడు వరి అనేది ఎక్కువ వాటర్ ఉండాలి, సో అట్లాంటివి వేసుకోవాలా వద్దా, పంట తక్కువ పీరియడ్ ఉన్న పంటలు వేసుకోవచ్చా, అలాగే పత్తి అనేది వాటర్ తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా వాళ్ళు సూచిస్తారు, అభిప్రాయాలు అవి ఇస్తారు. అగ్రికల్చర్ వాళ్ళతో గానీ సంప్రదించి మెలకువలు పాటించుకోవచ్చు. వర్షాలు అసలు పడవా అనేది తప్పు, అది ఒకటి గమనించాలి. పడతాయి కానీ ఓన్లీ లైట్ టు మోడరేట్ గానీ, లేకపోతే ఒకసారి కుంభవృష్టి వర్షం పడే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలనేది కూడా అధికారుల సమన్వయంతో పాటిస్తే మంచిది. అధికారుల సమన్వయంతో వాళ్ళు సూచించిన విధంగా చేసుకుంటే మొత్తం లాస్ అవ్వకుండా కొంతమేరకు కూడా మనకి గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ ఎల్నినోపై అవగాహనతో పాటు మన రాష్ట్రం వాతావరణ పరిస్థితులపై మీరు పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం నుంచి. పరిచయం చేసిన వారు రావల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం వాట్సప్ మనోరంజని కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్జిత్, సాయి రిక్విత్ వీరందరూ కోరుతున్న పాట లంకేశ్వరుడు చిత్రం నుండి మనో ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. చాగలమరి నుండి రిహానా, రెహమాన్, రబ్బానీ, రిహాన్, రాహిలా, హంషీరా వీరందరూ కోరుతున్న పాట అమ్మాయి పెళ్ళి చిత్రం నుండి భానుమతి పాడిన పాటను వినిపించమని కోరారండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. తర్వాత పాట కోరిన శ్రోతలు హసీన జమ్మల్ మొడుగు నుండి, వీరు కోరుతున్న పాట బడిపంతులు చిత్రం నుండి.
3: నా కనులా

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. పెద్ద చెప్పాలి గ్రామం కమలాపురం మండలం నుండి మధు, జాను, కావ్య, హన్వి, నిక్కీ, కార్తీక్ వీరందరూ కోరుతున్న పాట అవతారం చిత్రం నుండి.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట యువరాజు. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని.

0: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవం ని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.
1: శ్రోతలు, ఆకాశవాణి కడప కేంద్రం నుండి వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట బందిపోటు చిత్రం నుండి.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855244419 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అరవింద సమేత వీరరాఘవరెడ్డి చిత్రం కోసం అమన్ మాలిక్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పై ఆకాశవాణి ద్వారా కడప కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత త్రిబులార్ చిత్రం కోసం రాహుల్ సిబ్లిగంజ్ కాలభైరవ పాడిన ఈ పాట.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రంగలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

కార్యక్రమంలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాను చిత్రం కోసం రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో వచ్చినటువంటి భీమ్స్ సంగీతం.

మీరు వింటున్నారు చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత బ్రూస్లీ చిత్రం కోసం శ్రీను వైట్ల సంగీత్ ఎస్ఎస్ తమన్ సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట పాడినవారు రమ్య బెహ్రా ఇంకా దీపక్. ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన వారు రామచోగయ్య శాస్త్రి.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గాని హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి బర్ఫీ చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన స్వానంద్ గీతం. సంగీతం ప్రీతం.

కార్యక్రమంలో తర్వాత జీరో చిత్రం కోసం అభయ్ జోదక్ పూరి పాడిన ఇర్షాద్ కమిల్ గీతం, సంగీతం అజయ్ అతుల్.

కార్యక్రమంలో చివరిగా వినండి. జబ్ తక్ హై జాన్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, మోహిత్ చౌహాన్ పాడిన గుల్జార్ గీతం, సంగీతం యార్ రెహమాన్.

మీరింతవరకు ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ గారి గానం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047 ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా

ఇటలీ ఉప ప్రధానమంత్రి డెన్నిస్ మొంతోరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్లో భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్ సోర్స్డ్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కొరాపుట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వైపు

0: నుంచి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం నాలుగో చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30కి తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయం ముందు భక్తులు బారతీరారు. సాయంత్రం 4 గంటలకు మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. ఈ యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఖైదీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాటకు సంగీత నిర్వహణ అందించిన వారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్నారు. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డి శ్రోతలు కృష్ణమరెడ్డి పల్లి గ్రామం నుండి మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి, ఇల్లందు 14వ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్, లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరంతా కోరుతున్నారు. సంఘర్షణ చిత్రంలోని పాటను వినిపించమంటూ. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత మౌనరాగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కడప జిల్లా కాజీపేట మండలం టీచర్స్ కాలనీ నుండి ప్రభాకర్ శ్రేష్ఠి, సునంద, లక్ష్మీదేవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరో వీరు కోరిన చిత్రం మౌనరాగం చిత్రం కోసం

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. కార్యక్రమంలో తరువాత తమ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా గుత్తిరోడ్డు రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్దాంజనేయులు, వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరిన చిత్రం ఆటో డ్రైవర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన వేటూరి గీతాన్ని వినిపించమంటూ ఈ పాటకు సంగీత నిర్వహణ అందించిన వారు దేవ. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత ముహూర్త బలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఆరుద్ర గీతం సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహనుద్దీన్, నజీరుద్దీన్, శివశెట్టి లింగయ్య, రాజరత్నం, అమృతారెడ్డి, కేతిరెడ్డి, వీరారెడ్డి, వీరస్వామిగౌడ్, ఇంకా వారి మిత్రబృందం. మరి వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్తినూరు మండలం చిద్దులనాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజకోటి, ప్రవల్లిక, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, జలంధర్, దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట

మీరు వింటున్నారు ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో. తర్వాత తమ పాటను వినిపించమంటూ వినిపించమంటూ కోరిన శ్రోతలు కడప జిల్లా విజయదుర్గ కాలనీ నుండి రమ్య, లీలా, నీలిమ, మౌనిక, లక్ష్మి ఇంకా వారి మిత్రులంతా కోరారు. పోకిరి రాజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాన్ని వినిపించమంటూ ఈ పాటకు సంగీత నిర్వహణ రాజ్కోటి.

కార్యక్రమంలో తర్వాత తమ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, అలాగే ఇంకా సుధీర్, రజిత వీరంతా కోరుతున్నారు పసి హృదయాలు చిత్రంలోని పాటను వినిపించమంటూ. మరి వీరి కోసం ఈ పాట

మీరింతవరకు ఉత్తరాల మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. ఇక ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారం కాబోయే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా స్రవంతి శీర్షికన సాధికారత వార్తలు, అనంతరం అందమే ఆనందం కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత 2:15 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రాష్టంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్టపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గోర్మెట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil,
0: అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తరువాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే

0: పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
1: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన.

0: శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం సమర్పించిన 185.75 కోట్ల రూపాయల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ది కేంద్రం సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్, ఉపాధ్యాయ, పోలీసు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ రెండెలివరయ్యారు. రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ విజయనగరం కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
1: ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకొస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025 గాను ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 250 నుంచి 250 కోట్లు రూపాయలు వస్తాయని చెప్పి మేము అందరి ముందు తెలియజేసుకుంటున్నాం.
0: హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని నీటిని వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఇన్నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిశా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6

0: కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన నౌకల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. కార్యక్రమంలో ముందుగా మహిళా స్రవంతి శీర్షికన మహిళా సాధికారత వార్తలు, అనంతరం అందమే ఆనందం ప్రసారమవుతాయి. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

ప్రస్తుత కాలంలో అందరూ టెక్ ఉద్యోగాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ రోజుల్లో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నడానికి సిద్ధమయ్యింది ఓ యువతి. వ్యవసాయంలోని కష్టనష్టాలే పాటలుగా మలిచి చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆమె గుండెపోయిన ఝాన్సీ. మట్టిని నమ్ముకుని ముందడుగు వేసింది ఈ పల్లెబిడ్డ. తల్లిదండ్రుల కష్టం చూసిన కొడుకు గాని కూతురు గాని ఎప్పటికీ దారి

చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వేసే ప్రతి అడుగులో తల్లిదండ్రుల త్యాగాల జ్ఞాపకాలే ఉంటాయి. అవే మనకు బాధ్యతలను నేర్పిస్తాయి. నన్ను నడిపిస్తుంది కూడా అదే. మాది సూర్యపేట, మున్సిపాలిటీలోని కోమటికుంట. అమ్మ హేమలత, నాన్న సైదులు, నాకు ఇద్దరు అక్కలు, తమ్ముడు. మాది రైతు కుటుంబం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నాన్న సాగుని వదల్లేదు. వాళ్ల కష్టాన్ని చూడలేక 9వ తరగతి నుంచే పొలం పనుల్లో సాయపడ్డం మొదలుపెట్టా. అలాగని చదువేం పక్కన పెట్టలేదు. ఇంటర్లో 926 మార్కులు సాధించా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశా. అయితే ఉద్యోగం కోసం వెతకడం కంటే ముందు అమ్మ నాన్నలకు అండగా నిలవాలనుకున్నా. అప్పటి నుండి ట్రాక్టర్ నడపడం, వరలు తీయడం, పురుగుమందు పిచికారీ, యూరియా చల్లడం వంటి పనులన్నీ నేర్చుకున్నా. అప్పుడే ఆరుగాలంలో రైతులు పడే కష్టం గురించి నాకు పూర్తిగా అర్థమయ్యింది. ఆ కష్టాన్ని పాటల రూపంలోకి మలచి ఏదైనా రైతులకు ఉపకారంలాగా చేయాలనుకున్నా. అయితే ఆ శక్తి నాకు లేదు. అయినప్పటికీ చాలా వరకు కృషి చేశాను.

వాళ్లు పడుతున్న కష్టాన్ని పాటల రూపంలోకి మలిచి పాడటం మొదలుపెట్టా. అయితే ఈ ఆసక్తి నాకు మా తాతయ్య నుంచి వచ్చింది. ఆయన జానపదాలు పాడేవారు. అవి విన్నప్పుడు మన పల్లె జీవితం, మనుషుల మధ్య అనుబంధం, మట్టితో మనకున్న బంధం గుర్తొస్తాయి. అలా విద్యార్థినిగా ఉన్నప్పుడే పలు వేదికల్లో ఫోక్, సినీ పాటలు పాడి అవార్డులు కూడా అందుకున్నా. ఓ రోజు ట్రాక్టర్తో పొలం దున్నుతున్నా. ఆ సమయంలో మా తమ్ముడు తరుణ్ నన్ను చూసి, అక్క, ఈ రోజుల్లో చాలా మంది వ్యవసాయం వద్దనుకుని కాడి వదిలేస్తున్నారు. ఆడపిల్లలు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు అందరికీ స్ఫూర్తి కావాలి అంటూ వీడియో తీశాడు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. మంచి స్పందన వచ్చింది. దాంతో రైతుల శ్రమ తెలిపేలా వీడియోలు చేసి సింగర్ ఝాన్సీ పేరుతో యూట్యూబ్ ఇన్స్టాల్లో పంచుకోవడం మొదలుపెట్టా. బురద నుంచి బువ్వను తీస్తే కమ్మగుందన్నారు, తిన్నారు. బురద దుస్తులు రైతును చూస్తే దూరంగా ఉండమన్నారు అంటూ పాట. ఈ పాట నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తల్లిదండ్రులు జన్మనిస్తే తమ్ముడు నాకు పునర్జన్మనిచ్చాడు. ఎందుకంటే నాలో ప్రతిభను వెలికితీసి నన్ను ఇలా నిలబెట్టింది తనే. మరి నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడపిల్ల పుట్టిందని అమ్మనాన్నలు ఏడ్చారట. ఇప్పుడు నన్ను చూసి అందరూ మీ బిడ్డను గొప్పగా పెంచారంటుంటే గర్వపడుతున్నారన్నారు. రైతుల కష్టాన్ని నా స్వరాన్ని కోట్ల మందికి వినిపించాలనే లక్ష్యంతో ఇటీవలే ఓ రియాలిటీ కార్యక్రమానికి కూడా హాజరయ్యా. మరోవైపు పోలీసు కావాలనే లక్ష్యం కోసమూ చదువుతున్నా. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తట్టుకుని నిలబడాలి. సాగు నేర్పిన పాఠమిది నాకు. దాన్ని జీవితానికి అన్వయించాలనుకుంటున్నా అంటున్నారు ఝాన్సీ. మరి ఆడపిల్లలు చేయలేని పని అంటూ ఏదీ లేదు అంటూ మగవారితో సమానంగా తను కూడా పొలం పనులు కూడా చేస్తూ ట్రాక్టర్ సైతం నడుపుతూ మగవారికి దీటుగా తను కూడా చేస్తూ మరికొంతమందిని ఆదర్శవంతులుగా ఉద్యోగం మాత్రమే జీవితం అన్నట్టు కాకుండా వెనకటి తరాల్లో మనం ఎలా బతికామో అలాగే బతకాలన్నట్టు ఝాన్సీ గారు చూపించింది చాలా మంచి ధోరణి.

మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి? మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప. 8 వసంతాలు సినిమాలో మర్చిపోలేని డైలాగ్ ఇది. సినిమా వచ్చి 7 గడుస్తున్న హీరోయిన్ చెప్పిన ప్రతి డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఆ పాత్ర ఇంత ఆదరణ సంపాదించుకోవడంలో తెర వెనుక ఎంతో మంది కృషి చేశారు. ముఖ్యంగా ఆ పాత్రకు జీవం పోసినవారు సౌందర్య సకల యారవోలు. లెనిన్, టెస్ట్, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాల్లో తారలకు డబ్బింగ్ చెప్పి వరుస విజయాల్ని అందుకుంటున్న ఆమె, "హే అమ్మాయి, నీ పేరేంటి? ఎక్కడి నుండొచ్చావు? కల్చరల్ యాక్టివిటీస్లో ప్రవేశం ఉందా?" అంటూ ర్యాగింగ్ చేయడంతో మొదలైంది నా

ఇంజనీరింగ్లో కాలేజీలో మొదటి రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత వాళ్ళంతా స్నేహితులయ్యారనుకోండి, ఆ క్షణాలే నా కెరీర్ని మలుపు తిప్పుతాయని ఊహించలేదప్పుడు. మాది వైజాగ్. నాన్న భాస్కర్ బ్యాంకు ఉద్యోగి, అమ్మ ఉమ గృహిణి. అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాన్నకు బదిలీ అయి వెళ్లిన ప్రతిచోట పాఠశాలల కంటే ముందు సంగీత శిక్షణ కేంద్రాల్ని వెతికేవారు. మంచి గొంతు, సాధన చేస్తే మీ అమ్మాయికి ఈ రంగంలో భవిష్యత్తు ఉంటుందని పొగిడిన ప్రతిసారి మురిసిపోయేది అమ్మ. అయితే ఎదిగే క్రమంలో ఆ ఆసక్తిని కొనసాగించలేకపోయా. పాడటం వదల్లేదు కానీ శిక్షణకు మాత్రం దూరమయ్యాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశా. అప్పుడు ర్యాగింగ్లో భాగంగా నాకు పాడటం అంటే ఇష్టమని చెప్పా. అది గుర్తుపెట్టుకున్న సీనియర్ యానిమేషన్ వీడియోలకు వాయిస్ ఆర్టిస్ట్గా పనిచేసే అవకాశం ఇచ్చారు. దాదాపు కోవిడ్ వరకు అదే వృత్తిలో కొనసాగా. ఈ క్రమంలోనే 101 జిల్లాల అందగాడు సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టులు కావాలంటే వెళ్లా. అందరిలానే ఆడిషనిచ్చా. వాయిస్ నచ్చి మొదటి టేక్లోనే ఓకే చేశారు. దాంతో రుహానీ శర్మకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని దక్కించుకున్నా. అప్పటి వరకు దీన్ని వృత్తిగానే భావించలేదు. సౌండ్ ఆర్టిస్టుగా పనిచేసిన అన్న యూనియన్ గురించి చెప్పారు. దాంతో అక్కడ చేరా. అది మొదలు చిన్న చిన్న అవకాశాలని అందుకోవడం మొదలుపెట్టా. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. వెనక్కి వెళ్లిపోవాలి, వేరే రంగంలో స్థిరపడాలి, ఇలా బోలేడు ఆలోచనలు. కానీ ప్యాషన్ని వదులుకోలేక ఒక్క అవకాశం కోసం ఎదురు చూసేదాన్ని. అనుకున్నంత సులభం కాదు ఈ రంగంలో రాణించడం అనుకున్నా. వాయిస్ మాడ్యులేషన్స్, వెంట వెంటనే భావాల్ని మార్చడం, లిప్సింగ్కు అనుగుణంగా శ్వాస మీద పట్టు సంపాదించడం, అన్నీ సవాళ్లే. అనుభవంతోనే పాఠాలు నేర్చుకున్నా. అలా 2021 నుండి ఇప్పటి వరకు తమన్నా, కాజల్, జ్యోతిక, నయన్తార వంటి 26 మంది హీరోయిన్లకు గాత్రదానం చేశా. 2-3 అడ్వర్టైజ్మెంట్లు కూడా వాయిస్ ఇచ్చా. 2 పాటలు కూడా పాడాను. అన్ని సినిమాలకు ఆడిషన్లు ఇచ్చినట్టే 8 వసంతాలు సినిమాకు కూడా ఇచ్చాను. నరేషన్ చెప్పగానే చాలా ఆసక్తిగా అనిపించిన పాత్ర అది. సినిమా విడుదలయ్యాక మంచి ఆదరణను సంపాదించుకుంది. ఒక్కో డైలాగ్, ఒక్కో మాడ్యులేషన్, భావోద్వేగాలతో ఒక బలమైన అమ్మాయి పాత్రను తెరపై ఆవిష్కరించగలిగా. లెనిన్లో హీరోయిన్ పాత్ర కూడా అలాంటిదే. ఆమె డైలాగ్స్ అన్నీ చిత్తూరు యాసలో ఉంటాయి. కొంచెం కష్టపడినా సెట్ వాళ్ల సహాయంతో పూర్తి చేశా. రుక్మిణి వసంత్కు తెలుగులో డైలాగ్స్ చెప్పాను. ఆమెకు నా వాయిస్ మంచిగా సెట్ అవుతుంది, ఈ రంగంలో రాణించాలి అన్నదే నా కోరిక అంటున్నారు సౌందర్య.

ఒకరు గొంతుకను వాడుకుంటే మరొకరు దానికి కలాన్ని జోడించారు. ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ మినుకుమినుకుమనే కొవ్వొత్తుల వెలుగుల మధ్యలో కూర్చుని భోజనం చేయడాన్ని క్యాండిల్ డిన్నర్ అంటారు. మనకు తెలుసది. మరి అలాంటి వాతావరణంలోనే మనసుకు నచ్చిన కవిత్వాన్ని వింటే, హృదయాన్ని తాకే కథలు చెబుతుంటే మనల్ని మనం మర్చిపోతామేమో కదా. ఆ ఆలోచన నుంచి వచ్చిందే క్యాండిల్ లైట్ పోయట్రీ, అంటే కొవ్వొత్తి వెలుగుల్లో కవిత్వం. నిశ్శబ్దమైన గదుల్లో ఓవైపు కవులు కవిత్వాన్ని చెబుతుంటే మరోవైపు అందుకు తగినట్టుగా మంత్రస్థాయిలో సంగీతం వినిపిస్తుంటుంది. వాటిని వింటూ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళంతా హాయిగా నవ్వుతారు, ఏడుస్తారు, చప్పట్లు కొడతారు. ఇలా భావోద్వేగాలను పంచుకుంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అంతకు మించిన ప్రశాంతత ఏముంటుంది మరి? నిత్యం ఫోన్లు, ల్యాప్టాప్ల మధ్య సతమతమయ్యే యువత దీన్నో డిజిటల్ టాక్సిక్గాను డీటాక్స్లాను భావిస్తున్నారట. దాంతో ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. అందుకే కొందరు అమ్మాయిలు దీన్ని వేగంగా అందిపుచ్చుకుంటున్నారు, వృత్తిగానూ మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరే రుచికా లోహియా. తను కవయిత్రి, స్టోరీ టెల్లర్, నటి కావాలనే ఆశయంతో ముంబైకి వెళ్లిన ఆమె ఆ అవకాశం కోసం ఎన్నో ఏళ్ళు ఎదురుచూశారు. ఫలితం లేకపోవడంతో తిరిగి తన సొంత ఊరికి వెళ్లిపోయారు. అప్పుడే తను చాలా ఏళ్ల కింద రాసిన ఓ పాత కవితను రికార్డ్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేశారట. అంతే, రాత్రికి రాత్రే ఆ వీడియో వైరల్ అయింది. దాంతో కొద్ది కాలంలోనే ఆమె కవిత్వానికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు పెరిగారు. ఆ ఆత్మవిశ్వాసంతో డిజిటల్ రీల్స్ నుంచి లైవ్ టూర్ల వైపు వెళ్లారు. మానసిక ఆరోగ్యం, కాలేజీ రోజులు, స్నేహం, ఇలా అన్నిటి గురించి కవితలు కథల రూపంలో చెబుతారు. చిక్కా అన్రోల్ పేరుతో ముంబై, బెంగళూరు, హైదరాబాదు ఇలా దేశవ్యాప్తంగా టూర్లు చేపడుతున్నారు. మనసుకు నచ్చిన పనినే వ్యాపారంగానూ మార్చుకుంటున్నారు. మరి ఇది మనసుకు నచ్చిన యువతులందరికీ మెచ్చిన యువతీ యువకులు అనే

మరో కథనంలో ఆమె మంచుకొండల్లో పుట్టి పెరగలేదు, కానీ ఐస్ స్కేటింగ్లో అద్భుతాలు సృష్టిస్తోంది. జాతీయ క్రీడాకారులతో పోటీ పడుతూ భారతదేశపు అగ్రగామి ఐస్ స్కేటర్గా నిలిచింది నయనశ్రీ తాల్లూరి. హైదరాబాద్లో మామూలు స్కేటింగ్ ట్రాక్పై సరదాగా మొదలైంది నా క్రీడా ప్రయాణం. అధిక ఉష్ణోగ్రతలు ఉండే వాతావరణంలో పెరిగిన నేను -డిగ్రీల చలిలో మంచు మైదానంలో విజయ పతాకం ఎగురవేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మాది ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, మోటమర్రి. నాన్న నారాయణరావు, అమ్మ వీణ. కుటుంబ వ్యాపార రీత్యా మేమిక్కడ స్థిరపడ్డాం. చిన్నప్పటి నుండి నాకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి నాన్న మా స్కూల్లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులో చేర్చారు. అప్పుడు నాకు 8 ఏళ్లు. మొదట రోలర్ స్కేటింగ్లో ప్రారంభించాను. ఏదో సరదాగా ఆడుకుందామని వెళ్లిన నేను, నాకు ఆ వేగం, బ్యాలెన్సింగ్ బాగా నచ్చేశాయి. 1-2 రోజుల్లోనే నా ఆటను చూసిన కోచ్ 2017లో ఢిల్లీలో జరిగిన ఐస్ స్కేటింగ్ నేషనల్స్కు నా పేరు సూచించారు. నిజానికి అప్పటి వరకు నేను మంచును కూడా సరిగా చూడలేదు, కానీ మొదటిసారిగా మంచు ఐస్ రింక్పై అడుగుపెట్టిన ఆ క్షణం నా మనసులో ఏదో తెలియని అనుభూతి. బ్లేడు మంచుపై గ్రైండ్ అవుతుంటే వచ్చిన వేగం, అడ్రినలిన్ రాష్ నాకు బలే నచ్చేశాయి. ఇక ఇక్కడి నుండి రోలర్ స్కేటింగ్ను పక్కన పెట్టి ఐస్ స్కేటింగ్నే నా ఆటగా మార్చుకున్నా. అయితే హైదరాబాద్లో ఆట ప్రాక్టీస్ చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐస్ రింకులు లేకపోవడం ఈ ప్రయాణంలో నాకు ఎదురైన అతిపెద్ద సవాలు. పైగా ఐస్ స్కేటింగ్ ఖరీదైన క్రీడ. ప్రతి పోటీకి తీసుకునే శిక్షణకు వాడే బూట్లు, బ్లేడ్లు, హెల్మెట్లు, ప్రయాణ ఖర్చులు కలిపి 2 నుండి 3 లక్షల వరకు అయ్యేది. మన దేశంలో వింటర్ స్పోర్ట్స్కు స్పాన్సర్షిప్లు దొరకడం చాలా కష్టం. నాయకులు అధికారుల చుట్టూ తిరిగినా పెద్దగా స్పందన ఉండేది కాదు. కానీ అమ్మ నాన్నలు నన్ను వెనక్కి తగ్గనివ్వలేదు. చదువు విషయంలోనూ నన్ను ఎప్పుడూ ర్యాంకుల కోసం ఒత్తిడి చేయలేదు. ఆ స్వేచ్ఛే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ప్రస్తుతం డిగ్రీ 1వ ఏడాది చదువుతున్నా. ఐస్ స్కేటింగ్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పలు పతకాలు అందుకున్నా. తాజాగా ఈ ఏడాది జూన్లో డెహ్రాడూన్లో జరిగిన జాతీయ షార్ట్ ట్రాక్ స్పీడ్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో 5వ సారి ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నా. 2019, 2022, 2023 ఢిల్లీలో, 2025, 2026 డెహ్రాడూన్లో జరిగిన ఈ పోటీలు జరిగాయి. వరల్డ్ ఛాంపియన్షిప్లో 2028లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్లో పతకాలు అందుకోవడమే నా లక్ష్యం అంటున్నారు ఈ స్కేటర్. అలాగే తాజాగా స్పీడ్ ఐస్ స్కేటింగ్ జూనియర్ వరల్డ్ కప్కి పోటీలకి కూడా నేను ఎంపికయ్యా అంటున్నారు నయనశ్రీ. మరి ఆ అమ్మాయి మరిన్ని పథకాలు దేశం గర్వించదగ్గేలా తీసుకురావాలని ఆశిద్దాం.

0: మీరింతవరకు మహిళా స్రవంతి శీర్షికన మహిళా సాధికారత వార్తలు విన్నారు. అందించిన వారు కుమారి కె. అపర్ణ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు.

0: దీని కణాలన్నీ సరిసమానం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: కార్యక్రమంలో తర్వాత వినండి అందమే ఆనందం.
1: ఈనాటి అందమే ఆనందం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఈనాటి కార్యక్రమంలో సెల్ ఫోన్ వల్ల దంపతుల మధ్య దూరం ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం. సెల్ ఫోన్ మోజులో పడి భార్యాభర్తల మధ్య దూరం పెరగడాన్నే ఫబ్బింగ్ అంటున్నాం నేడు. ఈ ఫబ్బింగ్ అంటే ఏంటి, అసలు ఈ ఫబ్బింగ్ ఎలా వచ్చింది, ఎందుకు ఇలా పేరు పెట్టారు అన్నదాని గురించి ఈరోజు తెలుసుకుందాం. రాత్రి 10 గంటలు దాటుతోంది. ఇల్లంతా నిశ్శబ్దం. అతను ఆమె ఒకేచోట ఉన్నారు, కాని ఒకరిలో ఒకరు లేరు. చేతిలోని స్మార్ట్ ఫోన్ వెలుతురు వారి ముఖంపై పడుతుంది. వేళ్లు యాంత్రికంగా స్క్రోల్ చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని చీలుస్తూ రీల్స్ శబ్దాలు వస్తున్నాయి. కాని ఇద్దరి మధ్య మాటల్లేవు. కళ్లలోకి చూసుకునే తీరికలేదు. కనీసం చిన్న స్పర్శ కూడా లేదు. వాళ్లకు విడాకులు కాలేదు. వాళ్లు విడిపోలేదు. కాని కలసి మాత్రం లేరు. వారి చేతిలో 5 అంగుళాల ఫోన్ స్క్రీన్ వాళ్ల మధ్య హిమాలయాలంత దూరాన్ని పెంచేసింది. ఆధునిక సమాజం ఈ నిశ్శబ్ద విషాదానికి పెట్టిన కొత్త పేరే ఫబ్బింగ్. ఫోన్ను స్నబ్బింగ్ను కలిపి తయారు చేసిన పదం ఇది. దీని అర్థం ఫోన్ ద్వారా చేసే మానసిక హింస అని. ఒకప్పుడు ఆఫీస్ నుంచి వచ్చే భర్త కోసం భార్య గేటు దగ్గర ఎదురు చూసేది. ఇప్పుడు అతను వచ్చినా గేట్ తెరుచుకున్న చప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే అతను భౌతికంగా ఇంట్లోకి వచ్చినా అప్పటికే డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. అలాగే భార్య కూడా అతను వచ్చిన శబ్దాన్ని కూడా విననంతగా సెల్ఫోన్లో మునిగిపోయి ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మీటింగ్లు, మెయిల్స్, వాట్సాప్ చాటింగ్లు, యూట్యూబ్ రీల్స్తో కాలం కరిగిపోతుంది. భార్యాభర్తలు ఏదైనా మాట్లాడబోతే 1 నిమిషం అనే సమాధానం ఇద్దరి మధ్య వస్తుంది. కాని ఆ 1 నిమిషం అనేది ఎప్పటికీ రాదు అని వారికి తెలియకుండానే కాలం కరిగిపోతుంది. అతను ఆమె శరీరంతో మాత్రమే ఇంట్లో ఉంటారు. కాని మనసు మాత్రం వేరే ప్రపంచంలో ఉంటుంది. ఇది శారీరక దూరం కాదు, అంతకు మించిన మానసిక మరణం. దురదృష్టవశాత్తు ఇది ఇప్పుడు ప్రతి 3 ఇండ్లకు 1 ఇంట్లో జరుగుతున్న నిరంతర కృత్యమిది. మొదట ఆఫీస్ వర్క్ ఉంది అని మొదలవుతుంది సంభాషణ. ఆ తర్వాత ఫ్రెండ్స్తో గ్రూప్లో చాటింగ్ అంటారు. చివరకు అతను కాని ఆమె కాని ఏదైనా చెప్పాలంటే వారిని గట్టిగా తట్టి పిలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వారి చెవులకున్న హెడ్ఫోన్స్ తీసి ఏంటి అని విసుక్కుంటారు. మరింతగా పిలిస్తే ప్రేమగా మాట్లాడుకోవడానికి, కలిసి నవ్వడానికి, ఆఖరికి మనస్ఫూర్తిగా గొడవ పడటానికి

0: చేయడానికి కూడా అక్కడ సమయం లేదు. వారికి అర్థం కావటం లేదు, గొడవ పడాలా లేక ఏడవాలా. ఎందుకంటే ఎదుటివారు ఏ తప్పు చేయలేదు, కేవలం బిజీగా ఉన్నారు. కాని ఆ బిజీ అనే ముసుగు వెనక వారి మనసు మెల్లమెల్లగా చచ్చిపోతోంది. వారిద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉన్నా వారికి వారే అందుబాటులో లేకుండా పోతున్నారు. భార్యకు కాని భర్తకు కాని ఎంత బాధ ఇది. సినిమాకు వెళ్లాలన్నా, కూరగాయలు తేవాలన్నా, పిల్లవాడికి ఫీజు కట్టాలన్నా ఇద్దరిలో ఎవరు బాధ్యత తీసుకుంటారో వారే ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇంట్లో ఇద్దరూ ఉంటారు, కాని సంసార భారాన్ని మాత్రం ఒక్కరే మోస్తూ ఉంటారు. అది కూడా ఫోన్ కొంచెం అలవాటు లేకుండా ఉన్నవాళ్లు మాత్రమే. స్నేహితులు అంటూ ఉంటారు ఆ దంపతులతో, మీరు చాలా అదృష్టవంతులు, ఒకరికొకరు బంగారాలు అంటుంటే వారు గుండెల్లో ఏడుస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తారు. ఎందుకంటే భర్తతో మాట్లాడాలి అనుకున్నప్పుడు భర్త ఫోన్లో మునిగిపోయి ఉంటాడు, భార్యతో మాట్లాడాలి అని భర్త అనుకున్నప్పుడు భార్య ఫోన్లో మునిగిపోయి ఉంటుంది. ఈ విషయాన్ని సమాజానికి వారు ఎలా చెప్పుకుంటారు? ఈ ఒంటరితనానికి చట్టబద్ధమైన పేరు లేదు, విడాకుల సర్టిఫికెట్ లేదు. అందుకే ఇది ఇంకాస్త ఎక్కువగా బాధిస్తుంది ఇరువురిని. మరి పరిష్కారం ఎక్కడ ఉంటుంది? ఈ డిజిటల్ చెరసాల నుంచి బంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరమవుతాయి. భార్యతో కాని భర్తతో కాని గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టుకుని, మీరు చెడ్డవారు కాదు కాని మీ పక్కన ఉంటూనే నేను ఒంటరిగా నలిగిపోతున్నాను అని అర్థమయ్యేలా ఆ దంపతులు మాట్లాడుకోవాలి. ఇంట్లో డిజిటల్ డిన్నర్ రూల్ పెట్టుకోవాలి. రాత్రి భోజన సమయంలో రోజు కనీసం 30 నిమిషాలు ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఒకరికోసం ఒకరు అన్నట్లు ఉండి మాట్లాడుకోవాలి, కలిసి కష్టాలను బాధలను పంచుకోవాలి. బెడ్రూంలో నో ఫోన్ జోన్ అని పెట్టుకోవాలి. పడుకునే గదిలోకి ఫోన్ను రానివ్వకుండా చూసుకోవాలి. ఆమె కాని అతను కాని వారికి ఫోన్ అలవాటు ఎక్కువగా ఉంటే దాంతో విసిగిపోయి మిగతా వారు కూడా ఫోన్కు బానిసవ్వకూడదు. తమకంటూ ఒక ప్రపంచాన్ని, హాబీలను, స్నేహితులను పెంచుకోవాలి. సాంకేతికత శత్రువు కాదు. దాన్ని మనం బంధాలను విడగొట్టడానికి వాడుతున్నామా లేదా కలపడానికి వాడుతున్నామా అనేది ముఖ్యం. ఫోన్ స్క్రీన్ వల్ల వస్తున్న దూరాన్ని ఇప్పుడే గుర్తించి తగ్గించుకోకపోతే ఒకానొక రోజు ఇద్దరూ ఒకే కప్పు కింద ఉంటూనే మానసిక విడాకులు తీసుకున్న డైవోర్సీలుగా మిగిలిపోతారు. ఈ డిజిటల్ కాలాన్ని ఇప్పుడైనా సమగ్రంగా పరిశీలిద్దాం, గమనిద్దాం, బంధాలను కాపాడుకుందాం. ఇలా ఉంటే ఇద్దరికీ ఒకరికి ఒకరం అన్న భావన కలుగుతుంది. దంపతులిద్దరూ సంతోషంగా కాలం గడుపుతారు. సంతోషంతో ఆనందాన్ని వారి జీవితంలో సొంతం చేసుకుంటారు. సంతోషం, ఆనందం ఒకేచోట ఉంటే అందం మీ సొంతం కాక మానదు కదా. మరి ఈ డిజిటల్ ప్రపంచాన్ని ఎలా వాడుకోవాలి అన్నది మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డిజిటల్ కోరలలో చిక్కుకోకుండా మీ దాంపత్య జీవితాన్ని మీరే కాపాడుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. ఇదండి ఈనాటి అందమే ఆనందం కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే. శ్రోతలు, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను ప్రతి శనివారం 1:30 నుండి 2 గంటల వరకు ప్రతిస్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే ఉత్తరాల ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా కూడా మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా విందాం మిథునం చిత్రంలోని పాటను పాడినవారు కెజే యేసుదాస్.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు చిత్రసీమలో ముందుగా వినండి. ఆది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన ఈ పాట.

మీరింతవరకు సొంతం చిత్రం కోసం చిత్రా పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కార్యక్రమంలో తర్వాత ట్యాగూర్ చిత్రంలోని పాటను వినండి.

కార్యక్రమంలో తర్వాత శ్రీయాంజనేయం చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఆకాశవాణి ద్వారా కడప కేంద్ర ప్రసారాలు. చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. చివరిగా వినండి చిరుత చిత్రం కోసం రంజిత్ గీతామాధురి పాడిన విశ్వగీతం. సంగీతం మణిశర్మ. చిత్రసీమలో చివరిగా ఈ పాట మరి

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:01 దాటి 14 సెకండ్లు. మా ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై మా 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను మీ అపర్ణారెడ్డి. నమస్తే.

చీకర్ రాంగ్ సమాధానం. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాంగ్ సమాధానం అండి. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సి వీరంతా కూడా రాంగ్ సమాధానం పంపించారు. రాధా ప్రకాష్ గారు ఖమ్మం నుంచి రాంగ్ సమాధానం అండి. బి శివకుమార్ గారు విసి కాలనీ నంజాల నుంచి.

రాంగ్ సమాధానం. ఇంకా దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నావలి ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్దవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు.

వాణి, డి వాణి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల జిల్లా నుంచి. రాంగ్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రాంగ్ సమాధానం పంపారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన్ నాగటిపండు వీరంతా కూడా రాంగ్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి వీరు రాంగ్ సమాధానమే పంపారు. మాణిక్యాలు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ప్రకాష్ గారు గుంటూరు నుంచి రాంగ్ సమాధానం. నేను దేశం అడిగానండి, ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏది అని అడిగాను. మీరు అడిగిన ప్రశ్నకి నార్వే అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ రాంగ్ సమాధానం అండి. పెడ్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ సమాధానం. భోగనదుని వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. బొమ్మిదండి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి రాంగ్ సమాధానం అండి. సుబ్రహ్మణ్య గారి పెత్తనపల్లి నుంచి రాంగ్ సమాధానం. అలా కోనసీమ జిల్లా మోరుపొలం పంతాడి శ్రీనివాసరావు గంగాబావని రాంగ్ సమాధానం పంపారు. ఇంకా కొత్తగూడ నుంచి రాజేశం గారు రాంగ్ సమాధానం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కిషోర్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే కేశవరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి రాంగ్ సమాధానం. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుల నుంచి కట్ల సతీష్ గారు వీరంతా రాంగ్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇవాతుల్లా, ఇష్రతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. వీరు తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నేను నుండి శోభారాణి రంగారావు వారి కుటుంబ సభ్యులు వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. రెండు సమాధానాలు పంపించారు, రెండిట్లో ఒకటి కరెక్ట్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష శ్యామల కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. దశగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు.

Lagué. ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. కొంచెం రామ్మూర్తి గారు గుంచువనపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నల్లమ్మ పాపిన్యపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భాస్కర్ సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఓకే, చాలామంది పంపించారు, మనకి టైం అయిపోయింది, దీనికి ఆన్సర్ నేను చెప్పేస్తున్నానండి. ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏంటి అంటే అది జపాన్ అండి. జపాన్లో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. ఓకే, ఆన్సర్ తెలిసింది కదా. ఓకే, తప్పు పంపించినా కూడా మీరు ఒకసారి సరిచూసుకోండి. ఓకే, పంపించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ పాఠం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన

0: ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఏసా వర్దో 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి కె సరస్వతి, విద్యార్థిని టి మోక్ష చంద్రిక. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ఏసా వర్దో.
5: నమస్తే అధ్యాపికాజీ.
6: నమస్తే బైటో చంద్రిక. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ మే సే ఐసా వర్దో నామక్ పాఠ పడేంగే. ఐసా వర్దో యహ ఏక కవితా పాఠ హై. ఇస్ కవితా కా కవి త్రిలోక్ సింహ టకురేలా జీ హై. అచ్చా చంద్రికా, తుమ్ బతావో ఐసా వర్దో కైసా పాఠ హై?
5: జీ అధ్యాపికా జీ, ఐసా వర్దో కవితా పాఠ హై.
6: అచ్చా, ఇస్ కవితా కా కవి కే బారే మే సునేంగే.
5: జీ హా అధ్యాపికా జీ.
6: త్రిలోక్ జీ కా జన్మ అక్టోబర్ 1966 ఈమే హువా. ఇన్కా జన్మస్థాన్ నగలా మిశ్రియా హాథరస్ ఉత్తర ప్రదేశ్ మే హువా. ఇన్కి రచనాయే నయా సవేరా, కావ్య గంధ ఆది. తుమ్ భీ ఏక్ బార్ పడో చంద్రిక.
5: జీ అధ్యాపికా జీ, త్రిలోక్ జీ కా జన్మ అక్టోబర్ 1966 హై. ఇన్కా జన్మస్థాన్ నగలా మిశ్రియా హాథరస్ ఉత్తర ప్రదేశ్ మే హువా. ఇన్కా రచనాయే నయా సవేరా, కావ్య గంధ ఆది.
6: శాబాష్. ఇన్కి రచనాఓ కే నామ్ బతావో ఔర్ ఏక్ బార్.
5: నయా సవేరా, కావ్య గంధ ఆది.
6: శాబాష్. అచ్చా, తో ఆప్ పహలీ కవితా కో పడేంగే. సునో చంద్రికా, ధ్యాన్ సే సునో. భగవాన్ ఐసా వర్దో జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్కాయే, సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ్ హృదయమే భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్దో. ఔర్ ఏక్ బార్ పడాతీ హూ సునో. భగవాన్ ఐసా వర్దో జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్కాయే, సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. హమ్ పరిహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ్ హృదయమే భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్దో. ఏక్ బార్ పడో చంద్రిక.
5: భగవాన్ ఐసా వర్దో జగ్ సే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్తాయే, జబ్ పర్ ప్రేమ్ సే సుగంధ లుటాయే.
6: సుగంధ లుటాయే,
5: సుగంధ లుటాయే. హమ్
6: పరహిత్,
5: హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ్ హృదయ మే భర్ దో. భగవాన్ హమ్కో ఏసా భర్ దో.
6: అచ్చా, ఓ దేవా, మేము జీవితంలో ప్రేమ, దయ, ఆప్యాయతలను చూపగలుగుతున్నాం. మాకు సకల సద్గుణాలను ప్రసాదించు. మేము ఆ పువ్వుల్లా చిరునవ్వు చిందిస్తూ అందరినీ ప్రేమించేలా అనుగ్రహించు. మా హృదయాలను ఈ భావాలన్నింటితో నింపు. పిల్లలు దేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. హే భగవాన్, హమే సారే సద్గుణ్ ప్రదాన్ కరే, క్యోంకి జీవన్ మే ప్రేమ్, దయా ఔర్ స్నేహభావ్ దిఖా సకే, ఫూలోం కీ తరహ ముస్కరా సకే, సబ్సే ప్యార్ కర్ సకే, ఇన్ సబ్ భావనాఓ కో హమారే దిల్ మే భర్ దో. ఇస్ ప్రకార్ బచ్చే భగవాన్ సే ప్రార్థనా కర్తే హే. అచ్చా, సమజ్ మే ఆ గయి చంద్రికా?
5: జీ హా అధ్యాపికా జీ.
6: ఓ దేవా, మేము జీవితంలో ప్రేమ, దయ, ఆప్యాయతలను చూపగలిగి మాకు సకల సద్గుణాలను ప్రసాదించు. మేము పువ్వుల్లా చిరునవ్వు చిందిస్తూ అందరినీ ప్రేమించేలా అనుగ్రహించు. మా హృదయాలను ఈ భావాలన్నింటితో నింపు. పిల్లలు దేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. చంద్రిక, సమజ్ మే ఆ గయానా?
5: జీ హా అధ్యాపికా జీ.
6: అచ్చా, అబ్ హమ్ దూసరీ కవితా కో పడేంగే. ధ్యాన్ సే సునో చంద్రిక.
5: హా అధ్యాపికా జీ.
6: సత్య మార్గ పర్ బడతే జాయే, సబ్కో హీ సన్మార్గ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫల్ పాయే, ఐసే జ్ఞాన్ బుద్ధి భర్దో. భగవాన్ హమ్కో ఐసా వర్దో.

0: और एक बार पढ़ाती हूँ, सुनो। सत्य मार्ग पर बढ़ते जाए, सबको ही सन्मार्ग दिखाए, सब मिलकर जीवन फल पाए, ऐसे ज्ञान बुद्धि भर दो, भगवान हमको ऐसा वर दो। तुम एक बार ये दूसरे पद को एक बार पढ़ो माँ।
1: हाँ अध्यापिका जी। सत्य मार्ग पर बढ़ने जाए, सबको ही
0: सन्मार्ग दिखाए,
1: सब मिलकर
0: जीवन फल पाए,
1: ऐसा ज्ञान बुद्धि भर दो, भगवान हमको ऐसा वर दो।
0: अच्छा, इस कविता का भाव यह है कि सत्य मार्ग पर चलने की भावना बढ़ाना, सबको अच्छाई का रास्ता अपनाना चाहिए, इस तरह बच्चे ज्ञान और बुद्धि का वर प्रदान करने को कहते हैं। ध्यान से सुनो చంద్రికా, ఈ కవిత యొక్క ఉద్దేశం ధర్మ భావనను పెంపొందించి సత్య మార్గమును అనగా మంచి మార్గాన్ని అనుసరించేలా ప్రోత్సహించడం. ఈ విధంగా పిల్లలు జ్ఞానం మరియు వివేకం అనే ఆశీర్వాదాలను కోరుకుంటారు. తుమ్ ఏక్ బార్ ఏ దూసరే పద్య కో ఏక్ బార్ పడోమా.
1: హా అధ్యాపికాజీ. సత్య మార్గ పర్ బడ్నే జాయే, సబ్కో హీ సమ్మార్గ
0: తన్మార్గ దిఖాయే,
1: సమ్మార్గ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫూల్
0: జీవన్ ఫల్ పాయే,
1: ఐసా జ్ఞాన్ బుద్ధి భర్ దో, భగవాన్ హమ్కో ఐసా వర్ దో.
0: అచ్చా, బచ్చే ఈశ్వర్ సే కైసా వరదాన్ మాంగ్ రహే హై, బతావో చంద్రిక.
1: ఈశ్వర్ సే హమేషా సచ్ బోల్నా, బడోం కా ఆధార్ కర్నా, బచ్చే మాంగ్తే హై.
0: కవిత మే బచ్చే కిన్ గుణోం కో అపనానే కి ప్రార్థనా కర్ రహే హై.
1: బచ్చే ఈశ్వర్ సే ప్రార్థనా కర్ రహే హై కి హమ్ మే దయాలు, పరోపకారి, సాహసి బనాయే రఖనా.
0: అచ్చా, బచ్చే కిస్ జైసే ముస్కానా చాహతే హై.
1: బచ్చే ఫూలం జైసే ముస్కానా చాహియే.
0: అచ్చా, అబ్ మై కుచ్ నయే శబ్ద బతాతి హూ, మేరే సాత్ బోలో.
1: హా అధ్యాపికాజీ.
0: వర్ ఆశీర్వాద్, సద్గుణ్,
1: అచ్చా గుణ్,
0: ముస్కురానా, హస్నా,
1: ప్రేమ్,
0: ప్యార్,
1: హృదయ్, దిల్,
0: సన్మార్గ్,
1: సత్యమార్గ్.
0: శాబాష్. అచ్చా, అబ్ మై యహా కుచ్ విలోమ్ శబ్ద పడుంగి, మేరే సాత్ కహనా.
1: జీ అధ్యాపికా జీ.
0: సద్గుణ్,
1: దుర్గుణ్, ఖుషీ, గమ్, వర్, శాప్, సత్య,
0: అసత్య,
1: జ్ఞాన్, అజ్ఞాన్.
0: అచ్చా, ఏక్ బార్ మై ప్రశ్న పూచ్తి హూ విలోమ్ శబ్ద కే బారే మే బతావో చంద్రిక.
1: జీ అధ్యాపికా జీ.
0: సద్గుణ్,
1: దుర్గుణ్,
0: ఖుషీ,
1: గమ్,
0: వర్,
1: శాప్,
0: సత్య,
1: అసత్య,
0: జ్ఞాన్,
1: అజ్ఞాన్.
0: అచ్చా, ఆప్ మై సంజ్ఞా కే బారే మే బతాతి హూ, సును. కిసి వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై. ఔర్ ఏక్ బార్ పడాతి హూ, సును. కిసి వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై. చంద్రిక, ఏక్ బార్ తుమ్ పడో.
1: కిసి వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై.
0: ఠీక్ హై, ఔర్ ఏక్ బార్ పడో.
1: కిసి వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై.
0: అచ్చా, అబ్ మై ఉదాహరణ భీ బతాతి హూ. రామ్, పుస్తక్, విజయవాడ ఆది యే సంజ్ఞా శబ్ద కహతే హై. రామ్ వ్యక్తి కే, పుస్తక్ వస్తు కే బారే మే, విజయవాడ స్థాన్ కే బారే మే. చంద్రిక, సమజ్ మే ఆతే హై?
1: హా అధ్యాపికా జీ.
0: చంద్రిక, తుమ్ సంజ్ఞా కే పరిభాష తుమ్హారి ఉత్తర పుస్తిక మే లిఖతి హో నా?
1: హా అధ్యాపికా జీ.
0: సంజ్ఞా కే పరిభాష ఔర్ ఏక్ బార్ బతావో.
1: కిసి వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై.
0: ఠీక్ హై. అచ్చా చంద్రిక, మై కుచ్ ప్రశ్న పూచ్తి హూ, జవాబ్ భీ మై భీ బతాతి హూ, తుమ్ భీ బతావో ఏక్ బార్.
1: హా అధ్యాపికా జీ.
0: పేడోం సే హమే క్యా మిల్తే హై?
1: పేడోం సే
0: హమే ఫూల్ ఫల్ మిల్తే హై.
1: ఫూల్ ఫల్ మిల్తీ హై.
0: పేడోం సే హమే క్యా మిల్తీ హై?
1: పేడోం సే హమే
0: ఛాయా మిల్తీ హై.
1: ఛాయా మిల్తీ హై.
0: పేడ్ హమే క్యా దేతే హై?
1: పేడ్ హ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంల సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్ర ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ.

0: అన్నయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుఖ్వీందర్ సింగ్
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: చిత్రసీమలో తర్వాత పంజ చిత్రం కోసం యువన్ శంకరయ్య స్వీయ సంగీత నిర్వహణలో పాడిన రామజోగయ్య సాయశ్రీ సాహిత్యం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: చిత్రసీమలో చివరిగా వినండి. బిగ్ బాస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన భువనచంద్ర సాహిత్యం, సంగీతం బప్పిలహరి.

శ్రోతలందరికీ నమస్కారం. నేటి ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఎప్పట్లాగే 3 రౌండ్స్ ఉంటాయి. మొదటిది జనరల్ రౌండ్, రెండవది ర్యాపిడ్ ఫైర్ రౌండ్, అలాగే ఆఖరిది గెస్ట్ రౌండ్. సబ్జెక్టులో నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకునేవారు, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, మేమడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 244119. ప్రజ్ఞ కార్యక్రమం ఇప్పటినుండి 5 గంటల 50 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వింటారు

0: జనరల్ రౌండ్లో మీ మొదటి ప్రశ్న. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటాం? ప్రశ్న మరోసారి, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటాం? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వారు కాల్ చేయొచ్చు. హలో, నమస్తే అండి, ప్రజ్ఞా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు అరుణ మేడం.
0: అరుణ గారు, జనరల్ రౌండ్ లో ఈనాటి కార్యక్రమంలో కూడా మొదటి శ్రోత మీరే, మరి ప్రశ్న విన్నారా?
1: మరొకసారి అడగండి మేడం.
0: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటాం అనేది ప్రశ్న అండి. ఓకే అరుణ గారు, ఇంకొకరికి అవకాశం.
1: జనరల్ ఫస్ట్ మేడం.

0: కాదండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: విజయ భాస్కర్, యాళ్ళు, నంద్యాల జిల్లా.
0: ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: ప్రశ్న విన్నారా?
1: మే 15
0: సరైన సమాధానం.
1: థ్యాంక్ యూ అండి.
0: ధన్యవాదాలండి. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా మే 15 జరుపుకుంటాం. కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. వ్యక్తులు తాము మాట్లాడే భాష, పరివర్తన సరళి, సామాజిక నియమాలు మొదలైనవన్నీ దీన్నుంచే నేర్చుకుంటారు. అంతేకాకుండా సమాజంలో బాధ్యతాయుతంగా మెలిగేందుకు కావలసిన శిక్షణ కుటుంబం నుండే లభిస్తుంది. ప్రతి వ్యక్తి ఎదుగుదలలో కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, ఈ రోజును మనం నిర్వహిస్తున్నాం. కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించటం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్నే కుటుంబం అంటాం. వీరి మధ్య వైవాహిక రక్త సంబంధాలుంటాయి. దీన్ని ఒక విశిష్ట సంస్థగా నిర్వచిస్తారు. కుటుంబాన్ని ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు. ఇది ఫ్యామ్యులస్ అనే రోమన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం సేవకుడు అని. అయితే ఫ్యామిలీ అనే పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి ఏర్పడిందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఫెమిలియా అంటే కుటుంబం అన్న అర్థం వస్తుంది. ఇప్పుడు జనరల్ రౌండ్లో 2వ ప్రశ్న విందాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుండి ఎవరెవరు హాజరయ్యారు? ప్రశ్న మరోసారి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుండి ఎవరెవరు హాజరయ్యారు? ప్రశ్నకి సమాధానం తెలిస్తే కాల్ చేయండి. మరి సమాధానం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: పోలీస్
4: మిస్ సీమా,
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో అలాగే గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవం ని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయం

0: ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈ కార్యక్రమాన్ని మీరు 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినొచ్చు. జనరల్ రౌండ్లో 2వ ప్రశ్న అడిగాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుండి ఎవరెవరు హాజరయ్యారు?
1: గుడ్ ఈవినింగ్ మేడం, లక్ష్మి మేడం.
0: లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అండి, ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం.
0: ప్రశ్న విన్నారా?
1: ప్రశ్న విన్నా మేడం. ఆన్సర్ వచ్చేసి సార్ తేజ్ బహదూరా మేడం.
0: ఎవరెవరు హాజరయ్యారు అనేది ప్రశ్న అండి.
1: అంటే సార్ తేజ్ బహదూర్ అండ్ విఎస్ శ్రీనివాస శాస్త్రి.
0: ఒకరి పేరు సరిగ్గా ఉందండి, అది కూడా పూర్తిగా లేదు.
1: సివై చింతామణి జయన్ బస్సు, ఈ నలుగురు కాదా?
0: లక్ష్మి గారు సగం సగంగా ఉందండి సమాధానం.
1: సగం సగంగా ఉందా మేడం?
0: అవును. ఓకే, మళ్ళీ ఒకసారి నేమ్స్ రిపీట్ చేస్తారా?
1: అంటే సార్ తేజ్ బహదూర్ సప్రు మేడం.
0: ఓకే.
1: సెకండ్ వచ్చేసి విఎస్ శ్రీనివాస శాస్త్రి మేడం. నెక్స్ట్ సివై చింతామణి మేడం.
0: శివనాథ శాస్త్రి అండి.
1: శివనాథ శాస్త్రినా?
0: ఓకే లక్ష్మి గారు, సరైన సమాధానం అండి, మార్క్స్ ఇస్తున్నాము. వివరణ విందామండి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుండి తేజ్ బహదూర్ సఫ్రు, సివై చింతామణి, శివనాథ శాస్త్రి హాజరయ్యారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి బ్రిటిష్ ఇండియా నుండి వివిధ పార్టీలకు చెందిన 57 మంది హాజరయ్యారు. వీరిలో ముస్లిం లీగ్ నుండి మహమ్మద్ షఫీ, ఫజుల్ హాక్, మహమ్మద్ అలీ ముఖ్యమైనవారు. ఈ సమావేశ సందర్భంలోనే మహమ్మద్ అలీ లండన్లోనే మరణించడం జరిగింది. ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నుండి తేజ్ బహదూర్ సఫ్రు, సివై చింతామణి, శివనాథ శాస్త్రి హాజరయ్యారు. హిందూ మహాసభ నుండి ఎంఆర్ జయకర్, ముంజే ప్రధాన ప్రతినిధులుగా హాజరయ్యారు. దళితుల ప్రతినిధిగా అంబేద్కర్ హాజరయ్యారు. సంస్థానాల నుండి 16 మంది ప్రతినిధులు హాజరవగా మైసూర్ ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్, హైదరాబాద్ సంస్థానానికి చెందిన అక్బర్ హైదర్ వీరిలో ప్రముఖులు. ఇంగ్లండ్ నుండి వివిధ పార్టీలకు చెందిన 16 మంది ప్రతినిధులు ఇందుకు హాజరయ్యారు. ఈ సమావేశంలో సంపూర్ణ బాధ్యతాయుతమైన పాలనపై చర్చిస్తామని ఆంగ్లేయులు ప్రత్యేక హామీ ఇవ్వకపోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ హాజరు కాలేదు. ఇదండి జనరల్ రౌండ్. తర్వాతి రౌండ్కి వెళ్లే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
3: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
2: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
3: చిన్న చిరునవ్వు
2: పెద్ద ఆనందం.
3: టెన్షన్ ను దూరం చేసేది
2: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
3: నవ్వించండి,
2: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
3: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
2: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.

0: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
0: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
1: లేదా 2441119.
0: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
0: ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఇప్పుడు విందాం

0: హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం. నంద్యాల జిల్లా అలాగ నుంచి ప్రజ్ఞ కార్యక్రమం మేడం.
0: అవును, దుర్గా ప్రసాద్ గారు, ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. మీకు ముందుగా రాపిడ్ ఫైర్ రౌండ్లో ఉన్నామండి.
1: ఓకే, జనరల్ నాలెడ్జ్ అడిగాను మేడం.
0: ఓకే, జనరల్ నాలెడ్జ్ నుండి మీ మొదటి ప్రశ్న. చిప్కో ఉద్యమ ప్రధాన రూపకర్తల్లో ఒకరు, దశోలి గ్రామ స్వరాజ్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత ఎవరు? మీరు ఇవి మూడు లింక్ చేసుకుని ఆ పర్సన్ ఎవరని చెప్పాల్సి ఉంటుంది.
1: చండి ప్రసాద్ భట్ మేడం.
0: సరైన సమాధానం అండి. మీ రెండవ ప్రశ్న, 1973లో ఉత్తరాఖండ్లోని ఏ జిల్లాలో సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది?
1: చమోలి జిల్లా మేడం.
0: ఓకే, మీ మూడవ ప్రశ్న, భారతదేశంలో 101వ రామ్సర్ సైట్ ఏది?
1: పాస్ మేడం.
0: మీ నాలుగవ ప్రశ్న అండి, కావేరీ నదీ జలాల వివాదం ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది?
1: తమిళనాడు కర్ణాటక మేడం.
0: ఓకే అండి, మీ ఆఖరి ప్రశ్న, ఇండియా తొలి మహిళా పైలట్ కంబాట్ లీడర్గా కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా పైలట్ ఎవరు?
1: అవన్నీ చెప్పేది మేడం.
0: కాదండి,
1: పావన సింగ్ మేడం.
0: అది కూడా సరైన సమాధానం కాదు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, దీనికి సమాధానం శివాంగి సింగ్. అలాగే భారతదేశంలో 101వ రామ్సర్ సైట్ గ్లావ్ సరస్సు. ఇది అరుణాచల్ ప్రదేశ్లో మొదటి రామ్సర్ సైట్ కూడా. హలో,
2: రాజేష్.
0: రాజేష్ గారు, ప్రజ్ఞా కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు ముందుగా
2: ఓకే మేడం,
0: ఏ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు కోరుతున్నారు? ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఉన్నాం.
2: పాలిటీ మేడం.
0: ఓకే, పాలిటీ నుండి మీ మొదటి ప్రశ్న, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు?
2: లిఖిత చట్టం 1935.
0: కాదండి,
2: 1773.
0: ఇయర్ చెప్తున్నారు, ఏం చట్టం అనేది చెప్పట్లేదు.
2: రెగ్యులేటింగ్ యాక్ట్ 1773.
0: ఓకే, మీ రెండవ ప్రశ్న, భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు?
2: లార్డ్ కానింగ్.
0: మీ మూడవ ప్రశ్న అండి, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
2: ఐర్లాండ్.
0: ఓకే, మీ నాలుగవ ప్రశ్న, ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఏ ప్రధానమంత్రి కాలంలో తొలగించారు?
2: మొరార్జీ దేశాయ్.
0: ఓకే, మీ ఆఖరి ప్రశ్న, అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించే రిట్ ఏది?
2: మాండమస్.
0: సరిగ్గా చెప్పారు రాజేష్ గారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. హలో,
3: లక్ష్మి మేడం.
0: ఓకే లక్ష్మి గారు, ఏ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు కోరుతున్నారు?
3: జనరల్ సైన్స్ మేడం.
0: ఓకే, జనరల్ సైన్స్ నుండి మీ మొదటి ప్రశ్న, భారత అటవీ సవరణ చట్టం 2017లో

0: చెట్ల జాబితా నుంచి మినహాయించిన మొక్క ఏది?
1: పాస్ మేడం.
0: మీ రెండవ ప్రశ్న, ఎముకల్లో కాల్షియం స్థాపనను పెంచి రక్తంలోని కాల్షియంను తగ్గించే హార్మోన్ ఏది?
1: హార్మోన్. పాస్ మేడం.
0: మీ మూడవ ప్రశ్న అండి, వేగంగా ఎగరగలిగే పక్షి ఏది?
1: గబ్బిలమా మేడం?
0: కాదండి.
1: రాబందు మేడం?
0: రాబందు కూడా కాదు.
1: ఓకే,
0: ఆలోచిస్తూ ఉండండి. మీ నాలుగవ ప్రశ్న, శరీరంలో సూక్ష్మ రూప రక్షక భటులు అని వేటిని అంటారు?
1: మోనోసైట్స్ మేడం?
0: కాదండి, కరెక్ట్ వేలోనే ఉన్నారు కానీ అలా కాదండి. తెల్ల రక్త కణాల్లోనే ఇది ఒక రకము. ఆలోచిస్తూ ఉండండి. మీ ఆఖరి ప్రశ్న, లింఫోసైట్స్ కూడా కాదండి. అధిక జీవితకాలం కలిగిన తెల్ల రక్త కణాలు ఏవి? కాదండి, మీరు ఆన్సర్స్ రెండు షిఫ్ట్ చేసి చెప్తున్నారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. ఓకే లక్ష్మి గారు, సమాధానాలు విందామా?
1: కాదు మేడం, సూక్ష్మ రక్షక భటులు బేసోఫిల్స్ మేడం.
0: కాదండి, ఐదు ఉన్నాయి మొత్తం.
1: బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్ మేడం, లింఫోసైట్స్, మోనోసైట్స్.
0: మీరు అన్ని ఆర్డర్ చెప్తున్నారు, దేనికి ఏ సమాధానం అనేది చెప్పడం లేదు
1: మేడం.
0: అధిక జీవిత కాలం కలిగిన తెల్ల రక్త కణాలు ఏవి?
1: బేసోఫిల్ మేడం.
0: కాదండి. ఓకే ఓకే లక్ష్మి గారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. శరీరంలో సూక్ష్మ రూప రక్షక భటులు అని న్యూట్రోఫిల్స్ ని పిలుస్తారు. అధిక జీవితకాలం కలిగిన తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ ఏవి అంటే లింఫోసైట్స్. దీనికి సమాధానం లింఫోసైట్స్. వేగంగా ఎగరగలిగే పక్షి స్విఫ్ట్ పక్షి. అలాగే ఎముకల్లో కాల్షియం స్థాపనను పెంచి రక్తంలోని కాల్షియంను తగ్గించే హార్మోన్ త్రయోకాల్సిటోనిన్. ఇక భారత అటవీ సవరణ చట్టం 2017లో చెట్ల జాబితా నుండి మినహాయించిన మొక్క వెదురు. ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై మీ అభిప్రాయాలు పంచుకోవచ్చండి. 0852244917 లేదా 244119 నంబర్లకు కాల్ చేసి, అయితే బుధవారం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మీ అభిప్రాయాలని పంచుకోవాల్సి ఉంటుంది. అలా మీరు పంచుకున్న అభిప్రాయాలు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే అభిప్రాయ వేదిక కార్యక్రమంలో వినొచ్చు.

తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞా

కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244419 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్. ఇంతటితో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసిందండి. మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారు 10 మార్కులతో ఉన్నారు, లక్ష్మి గారు 10 మార్కులతో ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు 30 మార్కులతో ఉన్నారు, అలాగే రాజేష్ గారు 50 మార్కులతో ఉన్నారు. ఇక ఆఖరిగా విందాం.

0: గెస్ట్ రౌండ్. హలో,
1: నంద్యాల జిల్లా అల్లవెల నుంచి దుర్గా ప్రసాద్.
0: దుర్గా ప్రసాద్ గారు, మీ మొదటి ప్రశ్న అండి. ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగల్స్, ఎవరి ఆత్మకథ?
1: మళ్ళీ చెప్పండి మేడం, అది బుక్.
0: ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగల్స్, ఎవరి ఆత్మకథ?
1: రామ్నాథ్ కోవింద్ మేడం.
0: సరైన సమాధానం అండి. మీ రెండవ ప్రశ్న, ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1: ఆగస్టు 10 మేడం.
0: ఓకే, మీ ఆఖరి ప్రశ్న, ఇటీవల మరణించిన డివై పాటిల్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? ఓకే అండి, మరి దీనికి సమాధానం బీహార్ అలాగే త్రిపుర, ఈ రెండు రాష్ట్రాలకు డివై పాటిల్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: అనన్యశ్రీ మేడం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: ఓకే అనన్య గారు, ఈరోజు లేట్ గా వచ్చినట్టున్నారు, గెస్ట్ రూమ్ లో ఉన్నాము. మీ మొదటి ప్రశ్న, అక్బర్ ద్వారా దివాను అనే హోదా పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
2: తోడర్మాల్ మేడం, తోడర్మాల్.
0: కాదండి, ఆలోచిస్తూ ఉండండి. మీ రెండవ ప్రశ్న, అన్నపక్షి అనే సంస్కృత పదం ఏ పౌరాణిక పక్షిని సూచిస్తుంది?
2: అన్నపక్షి. పాస్ మేడం.
0: మీ ఆఖరి ప్రశ్న, రక్తవర్గాల పితగా ఎవరిని పిలుస్తారు?
2: మెండలియ్ మేడం.
0: ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. కాదండి,
2: బ్లడ్ గ్రూప్ కార్ల్ కార్ల్ ల్యాండ్స్టైనర్ మేడం.
0: ఏంటండి, మళ్ళీ ఒకసారి
2: చెప్పగలరా?
0: సమాధానం అండి. మిగతా రెండింటికి సమాధానం విందాం. అన్నపక్షి అనే సంస్కృత పదం ఏ పౌరాణిక పక్షిని సూచిస్తుందనగా, హంస. అక్బర్ ద్వారా దివాను అనే హోదా పొందిన మొదటి వ్యక్తి ముజఫర్ ఖాన్. హలో
1: మేడం, రాజేష్.
0: ఓకే రాజేష్ గారు, మీ మొదటి ప్రశ్న, దండేలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? దండేలి అండి. ఓకే, మీ రెండవ ప్రశ్న, కెటరాక్ట్ ఆపరేషన్ లో ఉపయోగించే అలోహం ఏది?
1: సోడియం హైడ్రాక్సైడ్.
0: కాదండి. మీ ఆఖరి ప్రశ్న, మెలనోమా లాంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధాల తయారీలో ఉపయోగించే కార్బన్ రూపాంతరం ఏది? ఓకే అండి, సమాధానాలు విందాం ఈ ప్రశ్నలకి. కేటరాక్ట్ ఆపరేషన్లో ఉపయోగించే

0: అలోహం డయమండ్. మెలనోమా లాంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధాల తయారీలో ఉపయోగించే కార్బన్ రూపాంతరం బక్ మిన్స్టర్ పుల్లరిన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: హలో
4: మేడం. రాజేష్.
0: ఓకే రాజేష్ గారు, మీ మొదటి ప్రశ్న అండి. యుఎన్ఓలో మహిళల హక్కుల రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
4: విజయలక్ష్మి పండిట్.
0: కాదండి.
4: ఓకే.
0: మీ రెండవ ప్రశ్న, భారతదేశ సముద్ర పాలనను డిజిటలైజ్ చేయడానికి ఈ సముద్ర ఎప్పుడు ప్రారంభమైంది?
4: 2015.
0: కాదండి. ఓకే, ఆలోచిస్తుండండి. మీ ఆఖరి ప్రశ్న, 2026 డిరాక్ మెడల్ పొందిన భారతీయుడు ఎవరు? ఓకే అండి, దీపక్ ధర్ దీనికి సమాధానం. అలాగే యుఎన్ఓలో మహిళల హక్కుల రాయబారిగా అనురాధ రెడ్డి గారు నియమితులయ్యారు. అలాగే భారతదేశ సముద్ర పాలనను డిజిటలైజ్ చేయడానికి ఈ సముద్ర 2026 August 8 ప్రారంభమైంది. ఇంతటితో మన గెస్ట్ రౌండ్ కూడా ముగిసింది. మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారు 10 మార్కులతో ఉన్నారు, లక్ష్మి గారు 10 మార్కులతో ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు 50 మార్కులతో ఉన్నారు, నేటి విజేత 60 మార్కులతో రాజేష్ గారు. కంగ్రాచులేషన్స్ అండి, నేటి విజేత మీరే. మీరు 9440706519 ఈ నెంబర్కి ప్రశ్నలు అలాగే సమాధానాలు వాట్సాప్ చేయగలరు. ఇదండి నేటి ప్రజ్ఞ కార్యక్రమం. మళ్లీ రేపటి నవ్వుల నజరాన నవ్వే కావాలి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటోంది తన్మయి. నమస్తే.

యువవాణి యువతీ యువకుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఈ పూట రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ పి గంగయ్య బృందం పాడిన చెక్కభజన గీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్

డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు ఈ అంశంపై గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్. ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో, 8:45 హిందీలోను, ఇంకా 9:00 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. ఇక ఈ రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో నేటి సరళ గారి గాత్రం వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు ఇంకా ఆంజనేయ మహిమానుభృతం ప్రసారం అవుతాయి. 6:30 సూక్తి రత్నావళి వ్యాఖ్యాత బిక్కిపాటి ప్రసాద్, 6:30 పొలం కబర్లు. ఇక రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలను అందిస్తారు కుమారి కృష్ణ తులసి. చివరగా లలిత సంగీతంలో శ్రీ వై పరమేశ్వరయ్య పాడిన లలిత గీతాలు వినవచ్చు. 8:00 హిందీలోనూ, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రమంజరి. 9:00 శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరే చిత్రగీతాల కార్యక్రమం హలో అభిరుచి వినవచ్చు. 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు, ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ నుండి. 10:15 వాట్సాప్ మనోరంజని, శ్రోతలు వాట్సాప్ల ద్వారా కోరిన చిత్రగీతాలు. 11:00 చిత్రసీమ. 11:30 ఫిల్మీ గానే, హిందీ సినిమా పాటలు. ఇక రేపు 12:05 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ గారి వీణా వాయిద్యం వినవచ్చు. 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగి శ్రీ ఆరవేటి నారాయణ గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:10 తిరిగి 2:15 చిత్రసీమ సినిమా పాటలు. 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గాలిపాట కథానిక ప్రసారమవుతుంది. కథకులు శ్రీ మధురాంతకం నరేంద్ర, అనంతరం వాట్సాప్ మహిళా రంజని వినవచ్చు. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగల

0: పూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గార్మే పాప్కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని, ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్లో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరిగిందన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ది సాధించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్ పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్లాయి. ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. 11 ఏళ్లు మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని, అదే సమయంలో అరకు కాఫీని, ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
0: మహిళల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పోలీసుల సరెండర్ లీవులపై చర్చిస్తున్నామని మంత్రి అనిత వివరిస్తూ,
2: స్టేట్ లో ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు మాక్సిమం తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే, పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయడం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలిగి చేయడం, అదే విధంగా పోలీసులకు వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోనే కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనే కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
0: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బొరాకల వలసలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 228 మంది జనాభా కలిగిన బొరాకల వలస గ్రామానికి రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుందన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1718 00 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం, కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 37 కోట్ల 65 లక్షల రూపాయలతో ఈ రహదారి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడిస్తూ,

0: సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో 13 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయడం జరిగింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం, మేము అభివృద్ధికి సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. రానున్న 3 సంవత్సరాల్లో రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతాం. అందులో ఏ విధమైన సందేహం.
1: ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని అన్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించారని, వినతులు ఇచ్చిన ప్రజలకు అధికారులు ఫోన్ చేసి వారిని పిలిపించి సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఈరోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల మహోత్సవం 26 అక్టోబర్, సిరిమాను మహోత్సవం 27 నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః రూస్ దేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ సమవేతః. శీర్ష సమ్మేళనానాం ద్వైపాక్షిక సంబంధానాం చ అభవద్ గహనం మంథనం. బీజింగ్ నగరం సంప్రాప్తః అజిత డోభాలః. సీమా ప్రకరణే 25తమస్య ఉచ్చస్తరీయ విశేష ప్రతినిధి ఉపవేశనస్య నేతృత్వం కరిష్యతి. వైశ్విక వాణిజ్యే భారతస్య సుదృఢ పదక్షేపః. అర్థవ్యవస్థాయాః ప్రతినిధిత్వం కుర్వద్భిః రాష్ట్రైః సహ ముక్త వ్యాపార సంధేః వార్తా ప్రచలతి ఇతి పీయూష గోయలస్య ఉద్ఘోషణ. ఝార్ఖండ్ లోక సేవా

పరిమితస్య జీడీపీ సంపదః ప్రతినిధిత్వం కుర్వద్భిః వివిధ రాష్ట్రైః సహ వాణిజ్య వార్తాం విధత్తే. అస్మాకం దేశస్య ముక్త వ్యాపార సంధిః జగద్ వ్యాపారస్య పంచ సప్తతిః భాగం పరిపూరయిష్యంతి ఇతి ఉక్తం. భారతస్య ఉచ్చ

0: మీరింతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ పి గంగయ్య బృందం పాడిన చెక్కభజన గీతాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి ఆవుల రెడ్డమ్మ బృందం పాడిన జానపద గీతాలు వినవచ్చు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441197.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. ఫోన్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమం అని వ్యవసాయ సూచనలు. మామిడిలో పిందెలు కాయల సంరక్షణ గురించి తెలుసుకుందాం. మామిడిలో పూత రావడమనేది ఒక సంక్లిష్టమైన చర్యగా చెప్పుకోవచ్చు. అది చాలా వరకు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రైతులు చేపట్టే సేద్య పద్ధతులను బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది. సాధారణంగా మామిడిలో జులై నుండి ఆగస్టు నెలల్లో వచ్చిన కొత్త చిగుర్లు ముదిరి ఆ రెమ్మలకు జనవరిలో పూత వస్తుంది. కనీసం 2 నెలల బెట్ట పరిస్థితుల తర్వాత చల్లటి రాత్రులు ఉండే చలి వాతావరణం మామిడి పూత రావటానికి అనువైనది. ఈ పరిస్థితుల్లో తేడాలొస్తే మామిడిలో పూత రావడంలో మార్పులు వస్తాయి. మామిడి చెట్లలో వచ్చే ప్రతి పూల గుత్తిలో 4000 నుండి 6000 వరకు పూలు ఉంటాయి. ఈ పూలలో అత్యధిక భాగం 95% మించి మగపూలే ఉంటాయి. మిగిలినవి మాత్రమే పిందె కట్టడానికి పనికొచ్చే ద్విలింగ పుష్పాలు. ఇందులో కూడా 50% మించి పూలలో పరాగ సంపర్కం జరక్క రాలిపోతాయి. ఇవన్నీ పోను కేవలం ఒక పూగొత్తులో 1 నుంచి 3 పూలు మాత్రమే కోతకు వచ్చే కాయలుగా వృద్ధి చెందుతాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో రాలిపోతాయి. పిందెలు రాలిపోవటానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిందెలేర్పడేటప్పుడు వాతావరణ పరిస్థితులు, నీటి పోషక యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల బెడద మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సహజ సిద్ధంగా చెట్లలో రాలే పిందెల విషయంలో రైతులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాని పిందెలు అధికంగా రాలి

పోతున్నప్పుడు మాత్రం రైతులు తగిన నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పిందెలు రాలడానికి గల కారణాలు, వాతావరణ పరిస్థితుల గురించి మనం చూసినట్లయితే, మామిడి తోటల్లో పూత రావడం ఆలస్యమైనప్పుడు పిందెలు ఏర్పడటం మార్చి నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఈ మార్చి నెలలో వాతావరణం పొడిగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ వాతావరణంలో పిందెలు ఏర్పడినప్పుడు ఈ ఏర్పడిన పిందెలు వృద్ధి చెందే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల చెట్లలో ఏర్పడిన పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉంటుంది. మామిడిలో పిందె కట్టడానికి పిందెలు సంతృప్తిగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు రావటానికి పిందెలేర్పడే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో ఆశించిన మేరకు భూమిలో తేమ లేక నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడితే పిందెలు అధికంగా రాలిపోతాయి. నీటిపారుదల సౌకర్యం ఉన్నచోట నీటి తడులు ఇవ్వడంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు కూడా పిందెలు ఎక్కువగా రాలిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే పిందెలు ఏర్పడి ఎదిగే దశలో చెట్లకు తగినంత పోషకాలు అందలేనప్పుడు లేత పిందెలు సరిగా వృద్ధి చెందక రాలిపోతాయి. ఈ సమయంలో నత్రజని, పొటాష్ వంటి ప్రధాన పోషకాలు పిందెలు బాగా ఎదగటానికి, మంచి నాణ్యమైన సైజులు రావటానికి దోహదపడతాయి. జింకు, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మామిడికాయల నాణ్యతను తగ్గటానికి, అలాగే పిందెలు రాలిపోవటానికి ప్రభావం చేస్తాయి. నీటి ఎద్దడి, పోషక లోపాలు, అనుకూలం కాని వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మొక్కల జీవక్రియలను ఇబ్బందికి గురిచేస్తాయి. దీని మూలంగా కాయలు ఎదగటానికి అవసరమైన కొన్ని హార్మోన్లు అందుబాటు కూడా తగ్గిపోవచ్చు. ఫలితంగా చెట్లలో పిందెరాలటం అధికంగా కనిపిస్తుంది. చీడపిడల సమస్య మనం చూసినట్లయితే, మామిడి చెట్లలో పిందెలు ఏర్పడిన దశ నుండి మామిడిని అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి పిందెలు, కాయలు రాలిపోయేలా చేస్తాయి. ముందుగా పిండి పురుగు గురించి మనం తెలుసుకున్నట్లయితే, వీటి తల్లి పురుగులు భూమిలో పెట్టిన గుడ్లు పగిలి పిల్ల పురుగులు చెట్లపైకి పాకి లేత రెమ్మలు కాయల తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు తెల్లని పిండిలాంటి పదార్థంతో కప్పపడి కాయల తొడిమెల నుండి రసాన్ని పీల్చేయటం వల్ల కాయల తొడిమెలు బలహీనపడి కాయలు రాలిపోతాయి. ఈ పురుగులు వదిలే జిగట పదార్థం వల్ల పిందెలు, కాయలపై ముసితెగులు వ్యాపిస్తుంది. పురుగులు ఆశించిన కాయలు మార్కెట్లో విలువను కోల్పోతాయి. తర్వాత టెంక పురుగులు. ఈ టెంక పురుగులు ఎక్కువగా నీలం, బెంగళూరు రకాన్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి తల్లి పెంకు పురుగులు మామిడి పిందెలు చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాయలపై గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి పొదికిన పిల్ల పురుగులు లేత కాయల్లోకి తొలుచుకునిపోయి టెంకలోని జీడిని తింటూ బతుకుతాయి. తర్వాత ఇవి అక్కడే ప్యూపాగా మారి నెల రోజుల తర్వాత తల్లి పెంకు పురుగుగా మారి టెంకకు రంధ్రం చేసి పండు గుజ్జులోకి చేరుతాయి. అక్కడ ఈ పురుగుల విసర్జిత పదార్థాలతో గుజ్జు పాడై తినటానికి లేదా గుజ్జు తయారీకి పనికిరాకుండా పోతుంది. ఇలాంటి కాయలు మిగతా కాయల కంటే ముందుగానే రాలిపోతాయి. అలాగే కాయ తొలచే పురుగు. వీటి తల్లి పురుగులు నిమ్మకాయ సైజు గల మామిడికాయల తొడుమెకు దగ్గరగా లేదా కాయపైనుంచి మూడొంతుల భాగంలో గుడ్లు పెడతాయి. చెట్లలో కాయలు గుత్తులుగా కాస్తూ రెండు కాయల అంచులు అంటుకుని ఉండే ప్రాంతంలో ఈ పురుగులు ఎక్కువగా గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి పొదిగిన గొంగళి పురుగులు మొదట కాయల పైభాగాన తింటూ కాయగుజ్జులోకి రంధ్రాలు చేసుకుంటూ పోతాయి. ఈ పురుగుల విసర్జిత పదార్థాలు కాయల రంధ్రాల దగ్గర నల్లటి పొట్టులాగా కనిపిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పురుగు ఆశించిన ఎదిగిన కాయలు కోత సమయానికి ముందుగానే రాలిపోతాయి. తరువాత పండు ఈగ గురించి చూసినట్లయితే, ఈ పండు ఈగల తల్లి ఈగలు మామిడి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కాయలపై గుడ్లను చొప్పిస్తాయి. గుడ్లు పెట్టిన ప్రాంతంలో బంకకారిన చారలు కనిపిస్తాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్లపురుగులు మామిడి గుజ్జును తింటూ పండ్లు కుళ్లుపోయేలాగా చేస్తాయి. ఈ ఈగలు ఆశించిన కాయలు కూడా కోతకు ముందుగానే రాలిపోతాయి. పురుగు ఆశించిన కాయలు, పండ్లు తినడానికి లేదా గుజ్జు తయారీకి పనికిరాకుండా పోతాయి. తర్వాత తెగుళ్ల గురించి మనం చూసినట్లయితే, పిందెలు ఎదిగే దశలు ఆశించి నష్టపరిచే తెగుళ్లలో మచ్చ తెగులును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ తెగులు వల్ల పూరెమ్మలపైన పొడవాటి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పిందెలపైన కూడా ఈ మచ్చలు ఏర్పడటం వల్ల పిందెలు ఎదిగే కాయలు రాలిపోతాయి. చీడల నివారణకు పిందెలేర్పడే దశలో మామిడిని ఆశించే తేనెమంచ పురుగులు, బూడిద తెగులతో పాటు తామర పురుగులు, పిండి పురుగుల నివారణకు పిప్రోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదా ఎథోపెన్ ప్రాక్స్ లీటర్ నీటికి 1 మిల్లీలీటరు మందుతో పాటుగా
హెక్సాకొనజోల్ లీటర్

0: నీటికి 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్ కొనజోల్ లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్లు మందును కలిపి పిచికారీ చేయాలి. ఈ దశలో నాప్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే హార్మోన్ 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే చీడలతో పాటు పిండరాలడాన్ని కూడా నివారించుకోవచ్చు. ఈ హార్మోన్ మందు పిచికారీ వీలు కానప్పుడు భారత ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ IIHR బెంగళూరు వారు రూపొందించిన అర్కా మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు లేదా ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఫార్ములా 4 మార్కెట్లో F4 లేదా అగ్రోమిన్ మ్యాక్స్ అనే పేర్లతో లభిస్తుంది. పండు ఈగలను తొలిదశలోనే నియంత్రించడానికి ఈ ఈగలను ఆకర్షించి నాశనం చేసేందుకు ఎకరాకు 8 నుంచి 10 మిథైల్ యూజినాల్ ఫిరమోన్ ట్రాప్లను తోటలో అమర్చుకోవాలి. ఈ ట్రాప్లను మార్చి నెలలో సుమారు 5 నుండి 6 అడుగుల ఎత్తులో మామిడి చెట్ల కొమ్మలకు వేలాడతీస్తే మంచి ఫలితాలు వస్తాయి. పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా గమనించాలి. కాయలపై ఈ పురుగుల గుడ్ల ఆనవాలు గమనించిన వెంటనే క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటరు, దానితోపాటు అజాడిరక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటరు కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల గుడ్లు విడగక ముందే చనిపోతాయి. తద్వారా ఈ పురుగులను తొలిదశలోనే నివారించవచ్చు లేదా ఈ పురుగుల గుడ్లు పొదిగి పిల్ల పురుగులు లేదా పిల్ల పిండి పురుగుల ఉనికిని గమనించిన వెంటనే క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటరు, దాంతోపాటు డైక్లోరోవాస్ దీన్నే నువాన్ అని అంటారు ఈ మందును లీటర్ నీటికి 1 మిల్లీలీటరు కలిపి పిచికారీ చేస్తే ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మామిడి చెట్లపై మందులు పిచికారీ చేసేటప్పుడు మందు ద్రావణానికి శాండోవిక్ లేదా టిపోల్ వంటి జిగురు పదార్థాన్ని లీటర్ నీటికి 0.5 మిల్లీలీటరు కలుపుకోవడం వల్ల చల్లిన పురుగు మందుల వినియోగం పెరుగుతుంది. ఈ రకంగా రైతులు మామిడి చెట్లకు సకాలంలో చీడల నివారణతో పాటు సమగ్ర నీటి ఎరువుల యాజమాన్యం చేపడితే మామిడి చెట్లలో కాయలు రాలడం తగ్గడమే కాకుండా అధిక దిగుబడిని రైతులు సొంతం చేసుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు ఈ అంశంపై గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈ ప్రసారంలో 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో నేటి సరళ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన

0: సిఓ శిఖరాగ్ర సమాపేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: ఇండియా రష్యా పార్ట్నర్షిప్ హస్ కన్సిస్టెంట్లీ డెమోన్స్ట్రేటెడ్ రెసిలియన్స్ అండ్ అడాప్టబిలిటీ ఈవెన్ అమిడ్స్ట్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ ల్యాండ్స్కేప్. ఆర్ ఎంగేజ్మెంట్ హస్ కంటిన్యూడ్ టు డీపెన్ రిఫ్లెక్టింగ్ ది మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ డిఫైన్ అవర్ బైలేటరల్ పార్ట్నర్షిప్.
0: భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధానాంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల ఔట్సోర్స్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి

0: రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5, అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య.
3: వ్యవసాయ సుస్థిరత భూమిపై మానవ నాగరికత ఉనికిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనిషి, అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవులన్నిటి కూడా ఆహారం ప్రధానం. భారతదేశంలో వ్యవసాయం మానవుల ప్రధాన జీవన విధానం. కానీ వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పుల వల్ల చీడపీడల సమస్యలు, వాటి ఉద్ధృతి ఎక్కువై రైతన్నలు పంటలు సకాలంలో కాపాడుకోవాలంటే సస్యరక్షణ త్వరితగతిని చేయవలసి ఉంటుంది. ఒకేసారి వచ్చే చీడపీడల ఉధృతిని తట్టుకుని ఆహార ఉత్పత్తులను కాపాడుకుని ఈ దేశ జనాభాకు ఆహార పౌష్టిక భద్రతను కల్పించాలంటే తగినంత కార్మికులు దొరక్క రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ సమస్య ఇంకా రాబోయే రోజుల్లో కూలీల కొరతే కాకుండా వ్యవసాయదారుల కొరతతో మరింత జటిలమవబోతోంది. నేటి వరకు మనం కూలీల కొరతనే చూశాం. రేపటి నుండి రైతన్నలు, వ్యవసాయదారులు కొరవైపోతారు. అన్నం దొరకడమే కష్టం అవ్వచ్చు. భారతదేశంలో గణనీయమైన జనాభా ప్రత్యక్ష వ్యవసాయ కార్యకలాపాల నుండి ఉపసంహ

పరించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరియు అందువల్ల 2050 నాటికి భారతదేశం రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ నిపుణుల కొరతను అధికంగా ఎదుర్కోబోతోంది. మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతం 2018లో 50% ఉంటే అది 2050 నాటికి 20% పడిపోయేటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయి. ఈ పరిస్థితుల నుండి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే నూతన సాంకేతిక యంత్రాలను వ్యవసాయానికి అందించవలసి ఉంది. ఈ యంత్రాలతో రైతులను మరియు మన వ్యవసాయ రంగాన్ని కాపాడి నవతరాన్ని, యువతరాన్ని, అలాగే నాయకులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను వారి వారి ప్రధాన వృత్తులతో పాటుగా వ్యవసాయ వృత్తిని కూడా చేపట్టే విధంగా ప్రోత్సహించి వ్యవసాయంలోకి తక్కువ సమయంలో, ఎక్కువ వైశాల్యంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో వ్యవసాయ పనులు చేసే చురుకైన వ్యవసాయ సాంకేతిక పరికరాలను తీసుకురావడానికి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తూ ఉంది. వ్యవసాయ డ్రోన్ల మీద పరిశోధనల వల్ల రైతులకు సరైన అవగాహన కల్పిస్తున్నందువల్ల ఈ వ్యవసాయ డ్రోన్లు మన భారతదేశ పొలాల్లోకి చాలా వేగంగా ప్రవేశించాయి. గ్రామీణ మరియు పట్టణ యువతకు ఈ వ్యవసాయ డ్రోన్ల ఉపాధి మంచి ఉపాధి వనరుగా మారి ఈ వ్యవసాయ డ్రోన్లు రై రైమని మన గ్రామాల్లోకి సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు నిత్యం కృషి చెలపడం హర్షణీయం. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ అంటే ఏమిటి? ఇది గాలిలో ఎగురుతూ పంటల మీద సస్యరక్షణ మందులు, కలుపు మందులు పిచికారీ చేసుకుంటూ, అలాగే పోషకాలైనటువంటి యూరియా, డిఏపి తదితర గ్రాన్యూల్స్ను చల్లుకుంటూ, కావాలంటే విత్తనాలను కూడా చల్లేటువంటి యంత్రం. ఇదొక అద్భుతమైన యంత్రం. ఎందుకంటే ఈ యంత్రం 20 మంది మనుషులతో సమానం, 10 తైవాన్ స్ప్రేయర్లతో సమానం. అసలు ఈ డ్రోన్లు స్వరూపం మరియు కొలతలు ఏంటి, అసలు ఇవి ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో, అలాగే ప్రపంచంలో రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు మన రైతన్నకు ఎలాంటి డ్రోనును మనం చేరవేస్తే తనకు ఉపయోగపడుతుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయంలో చాలా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా కూడా పిచికారీ చేసి తనకి తక్కువ సమయంలో సస్యరక్షణ చేపట్టే దానికి దోహదపడుతుంది అనేటువంటి అంశాల మీద పరిశోధన జరిపి వారి ముందుకి కొన్ని నిజానిజాలను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా విధి విధానాలు రూపొందించి వారికి అందించడం జరిగింది. తద్వారా మన దేశపు రైతాంగానికి ఎంతో సహాయం అందించాలని ఇటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నిజం చేసింది. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క మొత్తం బరువు, అంటే పిచికారీ ద్రావణం కానీ లేదా యూరియా డిఏపి కానీ లేదా విత్తనాలు కానీ కలిపి నింపినప్పుడు దాని యొక్క బరువు 25 కేజీకి మించరాదు. ఎందుకంటే 25 కేజీలకి మించితే దాని ద్వారా వచ్చేటువంటి గాలి వల్ల పంట నేలకొరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 25 కేజీలని ప్రామాణికంగా నిర్దేశించడం జరిగింది. ఈ వ్యవసాయ డ్రోన్లో 10 నుంచి 12 లీటర్ల పిచికారీ ద్రావణం కంటే ఎక్కువ మోసేటువంటి ట్యాంకును ఉంచరాదు. 10 నుంచి 12 లీటర్ల ద్రావణం మోసే ఇటువంటి ట్యాంకు ఉన్నటువంటి డ్రోన్ యొక్క మొత్తం బరువు 25 కేజీలకి మించదు. తద్వారా పంట మీద దాని యొక్క ప్రభావం, దాని యొక్క బరువు తగ్గి గాలి వల్ల, డ్రోను ఎగురుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి గాలి బలాల వల్ల పంట నేలగొరకుండా పంటను చక్కగా కాపాడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లకు ముఖ్యంగా మనం చూడవలసిన ఇంకొక అంశం ఏంటంటే 4 భుజాలు ఉన్నది వాడాలనా లేదా 6 భుజాలు ఉన్నటువంటి డ్రోన్లు వాడాలనా. సో వీటి మీద కూడా మనం పరిశోధన జరపడం వల్ల తెలిసింది ఏమిటంటే 6 భుజాలు ఉన్న డ్రోన్లు చాలా మంచివి. అవి గాలిలో చాలా సుస్థిరంగా పయనిస్తూ ఉంటాయి, కాబట్టి కింద పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అనుకోని విధంగా ప్రొపెల్లర్స్ కానీ ఇంకేమైనా భాగాలు కానీ ఇరిగినప్పుడు కింద పడటానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి ఈలోపు డ్రోన్ని మన కంట్రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలు ఇంకా కూడా ప్రామాణిక నిర్దేశకాల్లో మనం మాట్లాడుకుందాం. అయితే అసలు అంశాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది కూడా మనం చర్చించుకోవడం అవసరం ఉంది. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడుకుంటే 1 ఎకరాన్ని మనం దాదాపు 10 నిమిషాల్లో కేవలం 10 లీటర్ల నీటితో, 25% తక్కువ రసాయనిక మందుతో చీడపిడల నుండి పంటలను కాపాడుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం ద్వారా 90 నుంచి 95% మేరకు నీరు, శక్తి, సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం వల్ల అంతకుముందు మనం వాడుతున్నటువంటి తైవాన్ స్ప్రేయర్లు, ఇతరితర స్ప్రేయర్ల వల్ల గాలిలోకి వెళ్లేటువంటి రసాయనిక మందు శాతం ఎక్కువగా ఉంటుంది, అదే డ్రోన్ల వల్ల చాలా తక్కువగా ఉంది. తద్వారా ఎక్కువ మందు నిలువుగా ఉన్నటువంటి
మొక్క

భాగాలకు, పైభాగం, మధ్యభాగం, కింద భాగంకి సమానంగా చేరవేయబడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లు గనక మనం వాడుకోగలిగితే మన రైతును, రైతు కార్మికులను రసాయనిక మందుల యొక్క విష ప్రభావాల నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క వ్యవసాయ డ్రోను 10 తైవాన్ స్ప్రేయర్లతో సమానం. ఒక్క వ్యవసాయ డ్రోను 20 మంది మనుషులు చేసే సమానమైన పనిని చేస్తోంది. ఈ వ్యవసాయ డ్రోను రోజుకి 30 నుండి 40 ఎకరాలు సులువుగా పిచికారి చేస్తుంది. ప్రత్యేకంగా వర్షం పడిన పరిస్థితుల్లో పొలాలన్నీ బురదగా ఉన్నప్పుడు ఈ డ్రోను చక్కగా సస్యరక్షణ మందులు పిచికారీ చేసి పంటను కాపాడుతుంది. ఇలాంటివి ఎన్నో ఇన్నో లాభాలు ఉండటం ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గమనించడం జరిగింది. అందుకే ఈ సాంకేతికతను అందరికంటే ముందుగా తీసుకొచ్చి రైతన్నలకి ఎంతో హెల్ప్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ డ్రోన్ను ఎలా వాడాలి, ఏ ఏ పంటల మీద ఏ ఏ సమయాల్లో ఎంతెంత ఎత్తులో ఎంతెంత వేగంతో ఎంతెంత వెడల్పులో పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి అనే అంశాల మీద ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపినటువంటి పరిశోధనలో తేలిన అంశాలు ఈ డ్రోన్లు వ్యవసాయంలో మనం పాటించవలసినటువంటి ప్రామాణిక నిర్దేశకాలు మీ ముందు చర్చించబోతున్నాను. దాదాపు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నింటిలో 10 రకాల ప్రధాన పంటలు తీసుకుంటే వరి కానీ, చెరుకు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, అలాగే శనగ కానీ, వేరుశనగ కానీ, అలాగే చెరుకు కానీ, పత్తి కానీ, మిరప కానీ, కంది కానీ, ఇలాంటి పంటలన్నింటిలో కూడా విత్తనం మొలకెత్తే దశ నుండి పూత దశ ముందు దశ వరకు కూడా డ్రోన్ని పంట మీద నుండి దాదాపు మనం 2 అడుగుల ఎత్తులో మాత్రమే పయనింపజేసేటప్పుడు 5.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పయనింపజేస్తే డ్రోను పిచికారి దాదాపు 2.8 మీటర్ల వెడల్పులో విస్తరించి ఒక పయనంలో అది 2.8 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి పొలం యొక్క భాగాన్ని పిచికారి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పూత దశ నుండి చివరి దశ వరకు కూడాను ఈ డ్రోన్లను ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైన పంటల్లో మనం పంట మీద నుంచి 3 అడుగుల ఎత్తులు పయనింపజేసి దాని వేగాన్ని కొంచెం తగ్గించి అంటే 4.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పిచికారి చేసినప్పుడు కింద దాదాపు 3.2 మీటర్ల వెడల్పులో పిచికారి జరుపుకుంటూ వెళ్తుంది. తద్వారా మనం దాదాపు కేవలం 6 నిమిషాల్లో ఈ పొలం మొత్తం కూడా పిచికారి ద్రావణాన్ని పిచికారి చేసుకుని డ్రోను మన దగ్గరికి చేరుతుంది. అసలు ఎలాంటి సమయాల్లో మనం ఈ డ్రోన్లతోటి పిచికారి జరపాలి అనేటువంటి అంశం మీద కనుక మనం చూస్తే ఉదయం కాలంలో కానీ సాయంత్రకాలంలో కానీ పిచికారి చేయటకు మరింత అనుకూలం. కానీ రైతన్నలకు అన్ని సమయాల్లో కొట్టడానికి పరిస్థితులు అనుకూలించవు కాబట్టి రైతన్నలు తదనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో ఈనిక దశలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు వదిలివేసి తర్వాత పిచికారి కనుక చేపడితే మంచిగా ఉంటుంది. అలాగే డ్రోను ప్రయాణించవలసిన దిశ ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఏ దిశలో అయితే గాలి వీస్తుందో ఆ దిశలో జరిపితే మనకి ఆ పిచికారి ద్రావణం చక్కగా మొక్కల మీదకు చేరుతుంది. లేదా ఒకవేళ గాలి యొక్క వేగం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నప్పుడు పొలము యొక్క పొడవాటి గట్టుకి సమాంతర మార్గంలో కనుక డ్రోన్ ప్రయాణింపజేస్తే మనకు బ్యాటరీ ఖర్చు తగ్గుతుంది. డ్రోన్ ప్రయాణించవలసిన అత్యధిక దూరం, సో మనం ఎంత దూరం అంటే ఈ డ్రోన్ ఆపరేట్ చేసేటువంటి పైలట్ దగ్గర నుంచి డ్రోన్ని మనం ఎంత దూరం వరకు ప్రయాణింపజేస్తే సురక్షితంగా వెళ్ళి వస్తుంది. జనరల్గా మన డ్రోన్ కంటి దృష్టి రేఖలో కనిపించేంత దూరం వరకు చేయవచ్చు. కానీ వ్యవసాయ పరిస్థితుల్లో మనం చెట్లు అలాగే రకరకాల అడ్డంకులు ఉంటాయి కాబట్టి అదేవిధంగా త్వరితగతిన దాన్ని ఎకరాన్ని కంప్లీట్ చేయాలి అంటే పైలట్ నుంచిన ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు మాత్రమే దీన్ని ప్రయాణింపజేస్తే ఎఫిషియెంట్గా ఆప్టిమైజ్డ్గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు వచ్చే ఉరవడి ఏమైనా ఉంటుందా, డ్రిఫ్ట్ ఇందాక అనుకున్నాము, మన తైవాన్ స్ప్రేలతో చేసినప్పుడు తెల్లని పొగలాంటి ఈ పిచికారీ రసాయనిక మందు పక్క పొలాల్లోకి వెళ్ళి పడటం, గాలిలో తేలుతూ వెళ్ళి పడటం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు డ్రోన్తో పిచికారీ చేసినప్పుడు మనం చూడం. అంటే ఉరవడి తక్కువ ఉంది అని అర్థం. దాదాపు 1 మీటర్ వరకు ఇరువైపులా ఉరవడి ఉంటుంది. అదే మనం తైవాన్ స్ప్రేయర్లతో చేస్తున్నప్పుడు కనీసం 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు కూడా ఉరవడి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉరవడిని చాలా వరకు తగ్గించవచ్చు వ్యవసాయ డ్రోన్లు ఉపయోగించుకుంటే. డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు ఉండవలసిన ఉత్తమమైన గాలి వేగం ఏంటి, ఉష్ణోగ్రతలు ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఈ డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు గాలి వేగం గంటకి 3 నుంచి 10 కిలోమీటర్లు ఉంటే మంచిది.

అంతకు మించి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటే దీన్ని ఆప్టిమంగా మనం తీసుకోవచ్చు. సో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాతావరణ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ

ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పిచికారీ చేయటం ఆపివేయడం మంచిది. ఒకవేళ చేసిన ఎడ్ల పిచికారీ చేయ మందు ఎక్కువ శాతం ఆవిరైపోయి మరియు కొన్ని పరిస్థితుల్లో డ్రోన్ ప్రొపెల్లర్స్ మరియు జాయింట్లు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక ఎకరాను పిచికారీ చేయడానికి డ్రోన్కి గరిష్టంగా ఎంత సమయం పడుతుంది అని అనుకుంటే 6 నిమిషాలు పిచికారీ చేయడానికి పడితే దాదాపు మిగతా 3 నుంచి 4 నిమిషాలు మందు కలుపుకుంటుకు, మందు నింపుటకు, నాజిల్ సరి చేసుకోవడానికి, బ్యాటరీ మార్చుకోవడానికి కలిపి 10 నిమిషాలకు ఒక ఎకరానికి మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఒక ఎకరానికి 8 లీటర్ల నీళ్ళు అవసరం. మామూలుగా అయితే రైతన్నులు 100 నుంచి 120 లీటర్లు, కొంతమంది 200 లీటర్లు కూడా వాడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ డ్రోన్తో అయితే ఎకరాకు 10 లీటర్లు లేదా హెక్టార్కు 25 లీటర్లు సరిపోతుంది. డ్రోన్ తోటి ఈ కలుపు మందులు, కీటక తెగుళ్ళు నాశకాలు మరియు నీళ్ళలో కరిగే పోషకాలు పిచికారీ చేయడానికి ఎంత మందు మోతాదులను వాడుకోవాలి అనేటి వాటి మీద కూడా మనం సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా మనం వాడేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ ఆఫీసర్లు కానీ ఇచ్చినటువంటి మోతాదు ఏదైతే ఉందో ఆ మోతాదు మీద 25% మందు తగ్గించుకొని ఈ 10 లీటర్లో కలుపుకొని డ్రోన్లో పోసుకొని పిచికారీ చేసినప్పుడు మనకి 100% కలిపినప్పుడు, తైవాన్ స్ప్రేడ్తో పిచికారీ చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైతే బయో ఎఫికసీ ఉందో, ఈ చీడపీడల నుండి పంటను కాపాడుకోగలిగేటువంటి శాతం ఉందో, అదే శాతాన్ని మనం దీనిలో పొందే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా రైతన్నులు 25% మందు ఖర్చును కూడా డైరెక్ట్గా తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల ఖర్చుకు 250 రూపాయల మందు ఖర్చును, కేవలం మందు ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అయితే 2,500 రూపాయలు డైరెక్ట్గా రైతన్నకు మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క క్షేత్ర సామర్థ్యం ఎంత అని చూస్తే గంటకి 6 ఎకరాల దాకా ఇది స్ప్రే చేయగలదు. అలాగే ఒక రోజులో 30 నుంచి 40 ఎకరాలు చేసుకోగలం. ఈ వ్యవసాయ డ్రోన్లు, ఇంతకుముందు మీతో చర్చించినటువంటి వ్యవసాయ డ్రోన్ ఏదైతే 25 కేజీల బరువు, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్కి ఎన్ని నాజిళ్ళు ఉంటే మంచిది? 4 నాజిళ్ళు. ఆ నాజిళ్లను మోటార్ల కిందే డైరెక్ట్గా అమర్చినప్పుడు మనకు అధిక శక్తి మందు యొక్క డ్రాప్లెట్స్కి అంది అవి నిటారుగా ద్రావణ బిందువులు మొక్క కింది భాగం వరకు చొచ్చుకొని పోయి చక్కగా మొక్క మీద పడతాయి. తద్వారా సమాంతరమైనటువంటి పిచికారీని మనం చూడవచ్చు. ఒక్కొక్క నాజిల్ నుంచి నిమిషానికి దాదాపు 1/2 లీటర్ వరకు మందు ఉత్సర్గం చేయబడుతుంది. ఈ ప్రస్తుతానికి మనకున్నటువంటి టెక్నాలజీ పరిస్థితుల్లో బ్యాటరీ డ్రోన్లు వాడుకోవాలా, పెట్రోల్ ఇంజిన్ డ్రోన్లు వాడుకోవాలా అనే అంశం మీద కూడా మనం పరిశోధన జరిపి రైతులకు కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి ముందుకొచ్చాం. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డ్రోన్ల రకాలను కనుక మనం పరిశీలించినట్టే మన భారతదేశానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు బ్యాటరీలతో ఆపరేట్ చేయబడే డ్రోన్లు మంచివి, ఈజీ మెయింటైన్ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి, తక్కువ ఖర్చు, ఎకరానికి మందు చల్లడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, 300 నుంచి 400 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంది. అదే పెట్రోల్ డ్రోన్ల వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. వాటి మీద ఇంకా పరిశోధన జరుగుతుంది. ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెంపొందించి బహుశా ఈ పెట్రోల్తో కూడా డ్రోన్ల్ని మనం మన పొలాల్లో పిచికారీ చేయడానికి వాడుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందవచ్చు. కానీ నేటికైతే మాత్రం బ్యాటరీలతో మాత్రమే ఆపరేట్ చేయబడినటువంటి డ్రోన్ను కొనుక్కోవడం కానీ వాడుకోవడం కానీ మంచిది. అది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీలతోటి ఆపరేట్ చేయబడేటువంటి డ్రోన్స్ మంచివి. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీలు ఎన్ని ఎకరాల వరకు మనం పిచికారీ చేసుకోవడానికి వాడుకోవచ్చు? గరిష్టంగా 300 నుండి 400 వరకు. అంటే మీరు వీటిని రీఛార్జ్ చేసే పరిస్థితులను బట్టి కానీ, రీఛార్జ్ చేసేటువంటి పద్ధతులను బట్టి కూడా ఎన్ని ఎకరాల వరకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనం వాడుకోవచ్చు అనేటువంటి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రామాణిక పరిస్థితుల్లో మనం 300 నుంచి 400 ఎకరాల వరకు ఈజీగా మనం పిచికారీ చేయవచ్చు ఒక సెట్ బ్యాటరీతోటి. అయితే ఈ డ్రోన్ తోటి మనం పిచికారీ చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉంచుకోవాలి అనే అంశాల మీద కూడా మనం చర్చించుకోవాలి. ఈ డ్రోన్ని మనం కనుక పొలాల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు నిర్దిష్టంగా డ్రోన్ పైలట్ డ్రోన్ నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే రైతులు, ఇతరులు, ఇతర జంతువులు, జీవులు 20 మీటర్ల దూరంలో నుంచొని ఉండాలి. అయితే ఈ డ్రోన్తో మందు కొట్టిన తర్వాత ఈ నాజిల్స్ను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ప్రతిరోజు పిచికారీ చేసిన తర్వాత అన్ని నాజిల్ను శుభ్రపరచుకోవాలి. అదే కాకుండా ఎప్పుడైతే మనం పొడి రూపంలో ఉన్నటువంటి మందులు వాడుకుంటామో వాటి పిచికారీ తర్వాత కంపల్సరిగా నాజిల్స్ను
ప్లాస్టిక్ టూత్ బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇనప సూదులతో కానీ పిన్నిసులతో కానీ మనం శుభ్రపరచుకోకూడదు.

ద్వారా నాజిల్ యొక్క వ్యాసార్థం పెరిగి ఎక్కువ మందు తక్కువ సమయంలో వెళ్ళిపోయి ఎకరానికి కాకుండా అరెకరంలోనే మందు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మురికి నీటిని ఉపయోగించినప్పుడు పంపు నాజిళ్లను చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ప్రతి 500 ఎకరాలు పిచికారి తర్వాత నీటి పంపును శుభ్రపరచుకోవాలి. నాజిళ్లను మార్చాలంటే నీటి ఉత్సర్గ పరీక్షలు జరుపుకుని నిర్ధారించుకోవాలి, నాజిళ్ళు మార్పు అవసరమా లేదా అని చెప్పేసి. డ్రోన్తో ఏ విధమైనటువంటి ఈ రసాయనిక మందుల రకాలను మనం వాడుకోవచ్చు అంటే మీరు మార్కెట్లో చూసే ఉంటారు. ఇప్పటివరకు మీరు కొనుక్కుంటున్నటువంటి ఏదైతే మందులు ఉన్నాయో మార్కెట్లో, తైవాన్ స్ప్రేయర్ కోసం మీరు కొనుక్కుంటున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, ఆ అన్ని రకాల మందుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు సిఐబి అండ్ ఆర్సీ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి 300 రకాల రసాయనికాలను మనం డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకోవచ్చు. కొత్త మూలకాలు, కొత్త రకమైనటువంటి రసాయనిక మందుల్ని, అంటే ఈ మధ్య యుఎల్వి కెమికల్స్ అని అవన్నీ ఇవన్నీ కొత్త వాటిని తీసుకురావాలి డ్రోన్ల కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యుఎల్వి ఫార్ములేషన్స్ అనేవి అవసరం లేదు, ప్రస్తుతానికి మన మార్కెట్లో దొరుకుతున్న రసాయనిక మందులు సరిపోతాయన్నది నిర్ధారించడం కూడా జరిగింది. డ్రోన్తో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందాక మనం చర్చించినట్లు ఎకరానికి 300 నుంచి 400 వరకు చేసుకోవచ్చు. జనరల్గా ఈ డ్రోన్లు పెట్టుకుని ఉపాధి పొందాలనుకునే యువతకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నెలలో 20 రోజులు కనుక ఆపరేట్ చేసుకుని రోజుకు 6 గంటలు కనుక ఆపరేట్ చేయగలిగితే, 1 సంవత్సరంలో 6 నెలలు కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకోగలిగితే దాదాపు 720 గంటలు సంవత్సరానికి మీరు పిచికారీ చేయగలుగుతారు. తద్వారా మీరు 4,320 ఎకరాలు సంవత్సరానికి మీరు చేయగలుగుతారు. ఒక డ్రోన్కి అంత సామర్థ్యం ఉంది. ప్రతి 10 తైవాన్ స్ప్రేయర్లకు ఒక డ్రోన్ సరిపోతుంది. ప్రతి 300 నుంచి 400 ఎకరాలకు ఒక డ్రోను సరిపోతుంది. అలాగే డ్రోన్ని పొలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని తనిఖీలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు చెప్పబోయేటువంటి తనిఖీలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రైతన్నలు కానీ లేదా పైలట్లు కానీ పాటించవలసిన అవసరం ఉంది. పైలట్ భద్రతా దుస్తులు మరియు సంరక్షణ సిబ్బంది భద్రతా దుస్తులు ధరించారా లేదని చెక్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి. మనం డ్రోన్ని ఎగురు వేస్తూ ఉన్నప్పుడు భారతదేశపు నిర్దిష్టమైనటువంటి గెజెట్ల ప్రకారం మనం నో ఫ్లై జోన్లో ఉన్నామా, రెడ్ జోన్లో ఉన్నామా, ఎల్లో జోన్లో ఉన్నామా, గ్రీన్ జోన్లో ఉన్నామా అనేటువంటి అంశాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎయిర్పోర్టుల దగ్గరున్నామా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల దగ్గరున్నామా అనేది కూడా పరీక్షించుకొని, ఒకవేళ ఏమైనటువంటి పర్మిషన్స్ అవసరమైతే పర్మిషన్స్ తీసుకొని పిచికారీ చేయాలి, లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మీరు పిచికారీ చేయడానికి డ్రోన్ తీసుకెళ్ళినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, దృశ్యమానత ఎంత ఉంది అని తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ గాలి వేగం కనుక 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే డ్రోన్ ఎగరవేయడం ఆపుకోవడం మంచిది. డ్రోన్ ఎగరవేయబోయే ముందు పగుళ్ళు, వంగిన భాగాలు, ఇతర సమస్యలు ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. అలాగే రిమోట్ కంట్రోలర్, డ్రోన్, మొబైల్ మరియు పవర్ బ్యాంక్ యొక్క బ్యాటరీ వోల్టేజ్ని పూర్తిగా ఛార్జ్ చేయబడిందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ భుజాలు మరి రెక్కలు తెరిచి వాటిని బిగించి సమలేఖనం మరియు నిఠారుగా ఉందా అని తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ రిమోట్ కంట్రోల్ను ఆన్ చేసుకోవాలి జాగ్రత్తగా. డ్రోన్కి పూర్తిగా ఛార్జ్ చేయబడినటువంటి బ్యాటరీస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. కంపాస్ క్యాలిబ్రేషన్ అనేటువంటి చర్యను మీరు అంతకు మునుపు పిచికారీ చేసిన ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటే తప్పనిసరిగా ప్రతిసారి మీరు కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సిఫార్సుల ప్రకారం పురుగు మందులను నీటిలో సమమిశ్రం చేశామా లేదని కూడా చూసుకొని కలుపుకోవాలి. గరాట మరియు జాలి ఉపయోగించి మిశ్రమ ద్రవాన్ని ట్యాంకులోకి నింపుకోవాలి. నాజిల్లోని గాలి బుడగలు, అడ్డంకులు ఉంటే రిలీజ్ వాల్వ్స్ను వదిలి పిచికారీ పంప్ మోటార్ను ఆన్ చేసి గాలి బుడగలు పోయి నాజిల్ నుండి ద్రవం పిచికారీ అయ్యేంత వరకు ఆగి తర్వాత మోటార్ పంప్ను ఆపివేసుకోవాలి. డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రదేశాన్ని అడ్డంకులు లేకుండా తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారీ చేయ పొలం సరిహద్దుల నుండి రైతులు, వీక్షించేవారు, ఇతర జీవులు కనీసం 20 మీటర్ల దూరం ఉన్నారని ఆదేశించి మరియు అలా ఉన్నారని నిర్ధారించుకుని డ్రోన్ ఎగరవేయవలను. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారీ చేయ పొలం సరిహద్దుల నుండి పైలట్ మరియు కో పైలట్ 10 మీటర్ల దూరంలో ఉండేలా నిర్ధారించుకుని డ్రోన్ని ఎగురవేయవలను. పిచికారీ చేయ పొలాన్ని మిషన్ ప్లానింగ్ యాప్లో మ్యాపింగ్ చేసుకుని రూట్ మ్యాపింగ్ చేసుకోవాలను. డ్రోన్ ఎగరవేయబోయే ముందు అన్ని ముఖ్యమైన డ్రోన్ కదకల గురించి పైలట్ అందరికీ వినపడేలా హెచ్చరికలు ఇవ్వవలను. పిచికారీ చేసేటప్పుడు పిచికారీ మిశ్రమం యొక్క శాతం ఇంకా డ్రోన్ ఎగిరే ఎత్తును గమనిస్తూ ఉండాలి. పిచికారీ పూర్తయిన తర్వాత లేదా పిచికారీ మిశ్రమం అయిపోయినప్పుడు డ్రోన్ను భద్రంగా నిర్దేశించిన చోటులోకి దింపుకోవాలి. డ్రోన్ను నేల మీదకి దింపిన తర్వాత
మోటార్లను ఆపేందుకు

0: డిజామ్ చేసుకోవాలి. పిచికారి మిశ్రమాన్ని మరలా ట్యాంకులో నింపి డ్రోన్లో పూర్తిగా రీఛార్జ్ చేసిన బ్యాటరీలను అమర్చుకోవాలి. ఒకవేళ మిషన్ పూర్తి అవ్వకపోతే హెచ్చరికలు ఇస్తూ మిషన్ను కొనసాగించుకోవాలి. పిచికారి పూర్తయిన తర్వాత డ్రోన్ను, రిమోట్ను మరియు ఫోన్ను సాంకేతికంగా సంబంధాన్ని వేరు చేసుకోవాలి. డ్రోన్ను శుభ్రపరచుకొని భద్రపరుస్తూ స్థితిలోకి అమర్చి రవాణా వాహనంలోకి భద్రంగా ఎక్కించుకొని తీసుకువెళ్ళాలి. డ్రోను నేలపైన పడిపోవట లేదా చెట్టుకు ఢీకొనుట లేదా నియంత్రించలేని విధంగా డ్రోన్ ఎగురుతూ ఉన్నప్పుడు పైలట్ మరియు కోపైలట్ నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా డ్రోన్ని ల్యాండ్ చేసుకోవాలి. సాధారణ అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ను అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ చేయవలసి వస్తే తదనుగుణంగా హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా ల్యాండింగ్ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే సమయంలో ఏ రకమైనటువంటి శబ్దాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పడిపోతున్న పరిస్థితుల్లో లేదా చెట్టుకు ఢీకొట్టుకున్న పరిస్థితుల్లో గాబరా పడకుండా సాంకేతికంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను గుర్తు తెచ్చుకుని పైలట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఈ డ్రోన్ను ఒక సురక్షిత పరికరంగా వ్యవసాయ రంగంలోకి మనం తీసుకెళ్లి రైతన్నలకు మన వ్యవసాయ రంగానికి ఎంతో దోహదపడడం అవుతాం. అయితే అందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నా మనవి, మన వ్యవసాయ రంగానికి మీ వంతు సహకారాన్ని సపోర్ట్ను ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు అధిక శ్రమ చేయకుండా తక్కువ శ్రమతోటి ఆపరేట్ చేయగలిగిన ఆధునిక యంత్రాలను మీ దగ్గరికి తీసుకురావడానికి పరిశోధన సంస్థలు, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యం లాంటి పరిశోధన సంస్థలు ఎప్పుడు ముందంజలో ఉంటున్నాయి. ఆ విధంగానే ఈ వ్యవసాయ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు కూడా ఒక ఉపాధి వనరుగా కల్పించడానికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్ని పథకాలు రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగా అసలు ఒక డ్రోన్ని కొనుక్కొని దాన్ని ఒక ఉపాధి వనరుగా పెట్టుకుని రైతన్నులకు మనం సహాయం చేయాలి అంటే అసలు ఏమేమి కొనుక్కోవాలి? ఇందాక చెప్పిన విధంగా ఉన్నటువంటి కొలతలు కలిగినటువంటి డ్రోన్, 25 కేజీల బరువు ఉండి 10 నుంచి 12 కేజీల లేదా లీటర్ల పిచికారి ద్రావణాన్ని లేదా యూరియాని, డిఏపీని, విత్తనాలని మోయగలిగినటువంటి డ్రోను, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్ని మీరు కొనుక్కోవాలి. అలాగే దానితో పాటుగా 5 నుంచి 7 సెట్ల బ్యాటరీలు, అంటే కనీసం 10 నుంచి 14 సెట్ల బ్యాటరీలు మీతో ఉంచుకుంటే రోజులో 30 నుంచి 40 ఎకరాలని మీరు పిచికారి చేయడానికి అతి సులువుగా ఉంటుంది. వీటితో పాటుగా మీరు కంపల్సరిగా 2 బ్యాటరీ ఛార్జర్లను అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఒక జనరేటర్, 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక జనరేటర్ని, పెట్రోల్ ఆపరేటెడ్ జనరేటర్ని మీ దగ్గర ఉంచుకుంటే బ్యాటరీలని కంటిన్యూస్గా ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే వీటన్నిటిని కలిపి మోసుకెళ్ళడానికి ఒక ట్రాలీ ఆటో ప్లస్ వీటితో పాటుగా ఒక టూల్ కిట్, అందులో లెవలరు, అట్లాగే ఎలన్కీస్, అట్లాగే అడిషనల్గా మీకు ఉండాల్సినటువంటి ఏమిటంటే ప్రొపెల్లర్స్ ఒక 2 సెట్లు కానీ 3 సెట్లు కానీ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే ఇది మీకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక డ్రోన్ యూనిట్గా నిర్వహించబడుతోంది. వ్యవసాయ రంగం ఒక అద్భుతమైన రంగం, ఎందుకంటే అన్ని రంగాలతో పోల్చుకున్నప్పుడు, అన్ని పరిశ్రమలతో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో 1 కేజీ ముడి పదార్థాన్ని ఇస్తే 1 కేజీ లేదా అంతకంటే తక్కువ ఫినిష్డ్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అదే వ్యవసాయ రంగంలో అయితే 1 కేజీ విత్తనాలు జల్లితే 100 కేజీల విత్తనాలు బయటకు వస్తాయి. 100 రెట్ల ఉత్పాదకత ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో తప్పనిసరిగా లాభాలను అర్జించాల్సిన అవసరం ఉంది. అలాగే రైతన్నల్ని లాభసాటిగా వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పయనింప చేయడానికి మనందరం హెల్ప్ చేయాలి. కాబట్టి మనందరం అన్నం తినాలంటే మనందరం వ్యవసాయం కూడా చేపట్టాలి. రండి ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, నాయకులారా, మీ మీ వృత్తులతో పాటుగా వారాంతపు వ్యవసాయం కానీ రోజు వ్యవసాయం కానీ చేపడదాం. ముందుకు రండి, వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిద్దాం.
1: మీరింతవరకు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు, ఈ అంశం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్ కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్ గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలండి.
2: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధ వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
2: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
3: ఇది ప్రధానంగా పీఎం

0: కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇన్పుట్ సహకారం అందించాలి. వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదిక్కుగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా 3 దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధుల్ని జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
1: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
0: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వడం జరిగింది.
1: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పిఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
0: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
1: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది. చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
0: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం. ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
1: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
0: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
1: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరిచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
0: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి పొట్టిని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినినో సూపర్ ఎలినినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినినో.
1: అవును సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్

0: ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3 లక్షల రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సార్, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తువు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటారు. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఎంటర్ అవటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకొచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారని వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకుని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు ఇది వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే 1 కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డుల పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తా ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి

0: పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్ కి ఉన్నటువంటి సంబంధం తోటి ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఏనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తాం. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకుని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటం కూడా కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లంటే కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. ఆసియా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా చక్రం చిత్రం కోసం చక్రి స్వీయ సంగీత నిర్వహణలో పాడిన సిరివెన్నెల సాహిత్యం వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత ప్రేమ కథ చిత్రం కోసం రాజేష్ కృష్ణన్, అనురాధ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం సందీప్ చౌతా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తరువాత మనసంతా నువ్వే చిత్రం కోసం కేఎస్ చిత్ర పడిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఆర్పి పట్నాయక్,

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రసీమలో తరువాత దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో సుమంగలి పాడిన సిరివెన్నెల సాహిత్యం, చిత్రం ఖడ్గం.

0: విన్న పాట అన్నవరం చిత్రం కోసం కళ్యాణి టిప్పు పాడిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం రమణ గోగుల.
1: ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.

డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు

0: కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
1: చిత్రసీమలో చివరగా వినండి, మజిలీ చిత్రం కోసం కాలభైరవ నిఖితా గాంధీ పాడిన శివ నివారణ, సాహిత్యం సంగీతం గోపీసుందర్.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30 మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్టపతి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయ ఆత్మ నిర్బర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి పాప్కార్న్ ఎదుగుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీరు అందుతుందని ఉపరాష్టపతి పేర్కొంటూ,
1: I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers like PM Kisan Samman Nidhi, PM Special Bima Yojana, Kishan Credit Card schemes and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers.
0: భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా జయశంకర్ ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రెండు దేశాలు నిర్వహించిన అంతర ప్రభుత్వ కమిషన్ల సమావేశం ఫలితం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భారత్ రష్యా

0: భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని జైశంకర్ పేర్కొంటూ,
1: our economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
0: కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,500 పైగా ప్రదేశాలలో యువత క్రీడాకారులు విద్యా సంస్థలను ఒకచోట చేర్చనున్నారని ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. క్రీడాభిమానులైన యువతకు భారతదేశ విధాన రూపకర్తలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను నెలకొల్పడానికి, అలాగే యువత తమ ఆలోచనలు అనుభవాలు సూచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ప్రయత్నమని అన్నారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభను పెంపొందించడం, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూమి పునరుద్దరణకు మద్దతు ఇవ్వడానికి, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యభరితమైన నిరంతర అంతర్జాతీయ ఆర్థిక సహాయం అవసరమని భారతదేశం స్పష్టం చేసింది. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ నిరోధక సదస్సు UNCCD 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సమావేశంలో ఆరోగ్యకరమైన భూమి, కరువును తట్టుకునే సామర్థ్యం కోసం వినూత్న ఆర్థిక యంత్రాంగాలు అనే అంశంపై జరిగిన మంత్రివర్గ చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భూ పునరుద్దరణ అనేది ఒక ఖర్చు కాదని, అది ఆహారం, నీరు, జీవ వైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థితిస్థాపకతలో పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఎడారీకరణ, భూక్షయం, కరువులను పెద్ద ఎత్తున పరిష్కరించడానికి ప్రభుత్వ బడ్జెట్లకు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన నిరంతర ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు కూడా అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ PMFME పథకం ద్వారా 2 లక్షలకు పైగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ది సంస్థలు లబ్ది పొందాయని కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన PMFME సదస్సులో ఆయన మాట్లాడుతూ, మొత్తం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను తెరుస్తున్నాయని ఆయన చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేస్తూ,
2: PMFME की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOUs साइन किए हैं अपीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे ये एक्सप्लोर कर सकते हैं.

0: భారతదేశం $15 ట్రిలియన్ జీడీపీ వాటా ఉన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమాపేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 75% కలిగి ఉంటాయని, ప్రపంచ విలువ గొలుసులలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలపడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉందని, గత 4 ఏళ్లలో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసి ప్రపంచానికి మార్గాలు తెరిచిందన్నారు. దేశంలో డేటా సెంటర్లు, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు భారత్ జపాన్ల మధ్య సమతుల్య వాణిజ్యానికి దోహదపడాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: we are both roughly the same size in terms of GDP. When we combine our forces, Japanese technology with Indian youthful talent, Japanese manufacturing practices and capabilities, combined with the growing middle class consumption demand in India, the fact that India today is a $20 trillion GDP on purchasing power parity, it really shows that there's a big delta of opportunity in India. And I invite all our friends from Japan to be a part of this opportunity.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె. అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో పాటు అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండటం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది. లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. మనము తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే పర్యావరణం కాలుష్యమవుతోంది. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగేలా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక.

తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం.

0: समाचार सेवा प्रभाग से प्रस्तुत है हमारा साप्ताहिक
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా బొబ్బిలిపులి చిత్రం కోసం పి సుశీల వాణిజ్యరాం పాడిన దాసరి నారాయణరావు సాహిత్యం సంగీతం జేవి రాఘవులు.

చిత్రసీమలో తర్వాత బంగారుబాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

0: చిత్రసీమ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎన్ సరళ గారి గాత్రం వింటారు.
1: మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది.
2: సంగీత కార్యక్రమంలో నేతి సరళ గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలుగా వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా భజమానస విఘ్నేశ్వర బహుదారి రాగం ఆదితాళం తులసివనం రచన.
3: భజమాన్.

మిత్రి దనివ సనిదప మగల్ల నాడు సోమిత్రి పాదని సరిగ మగరి సగరి సని దాని సరి.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నేతి సరళ గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: In hockey, the Indian men's team crashed out of the semi-final race of the FIH World Cup after losing to Argentina 3-5 in a second-round pool match at Amstel Wien. The India Meteorological Department has issued an orange colour warning for heavy to very heavy rainfall over Chhattisgarh and Madhya Pradesh tomorrow. The IMD has forecast heavy rainfall over East and Northeast India, Uttar Pradesh, South Interior Karnataka, Kerala, Tamil Nadu, Puducherry, Karaikal, Mahe and Vidarbha and Madhya Maharashtra tomorrow. And that is the end of this news bulletin.
1: Akashavani Kadapa Kendram. రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తిగీతాలు ఇంకా ఆంజనేయ మహిమామృతం ప్రసారమవుతాయి. 6:30 సూక్తి రత్నావళి వ్యాఖ్యాత బిక్కిపాటి ప్రసాద్. 6:35 పొలం కబుర్లు. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం పర్యావరణం ఒక అవగాహన కొన్ని వివరాలు అందిస్తారు కుమారి కృష్ణ తులసి. చివరగా లలిత సంగీతంలో శ్రీ వై పరమేశ్వరయ్య పాడిన లలిత గీతాలు వినవచ్చు. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, 8:30 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి. రేపు ఉదయం 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:15 వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ల ద్వారా కోరిన చిత్రగీతాలు. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:11 దాటి 36 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాల సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, ఇంకా 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.